ృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ విభస్వంతం భ

కాబట్టి తతోమలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం, ఆవిడ దీనురాలిగా ఉంది. ఏమిటి దైన్యం, ఏమిటి ఆవిడకి బాధ? తనని తాను రక్షించుకోగలిగిన శక్తిని తాను ప్రకటించుకునే అవకాశం లేకపోవడం దైన్యం. దైన్యం అన్న మాట ఎప్పుడు వాడతామంటే పాపం దీనుడండి అంటారు. దీనుడండి అంటే తనకి కావలసినది తాను సమకూర్చుకోలేనివాడు. ఇప్పుడు పాపం చూడండి, ఆయన ఆకలితో అలమటించిపోతున్నాడు, ఎంతటి దీనుడు అన్నారనుకోండి, తను తినడానికి కావలసిన అన్నాన్ని తాను సమకూర్చుకోలేనివాడు. సీతమ్మ తనని రక్షించుకోగలిగిన శక్తి తనకి లేనిది, లేనిది ఆవిడ ఒక్కనాటికి కాదు. ఆవిడే చెప్పేసింది ఆ రహస్యం, నిన్ను కాల్చేస్తాను రాని తలుచుకుంటే అంది ఆవిడ. మరి ఎందుకు చంపదు? నరకాంతగా నరుణ్ణి అనుగమిస్తోంది రాముడి భార్యగా. ఆవిడ అయోనిజయైనా నరకాంతగా నేను ఉంటాను అని సంకల్పం చేసింది. నరుడి సొత్తుగా నరుడి భార్యగా ఉంది కాబట్టి తనని తాను రక్షించుకోదు పతివ్రతా ధర్మంలో. ఇప్పుడు రాముడు వచ్చి రక్షించాలి. ఇంత శక్తి ఉండి

చంపట్లేదు, వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఆవిడ దైన్యం కాదు. బాహ్యంలో దైన్యం ఏమిటో తెలుసా అండి? రాముడు రాలేదు, రక్షించలేదు, ఇన్ని మాటలు వినవలసి వస్తోంది. ఇది కథాపరమైన సౌందర్యం, ఆవిడ పాతివ్రత్య సౌందర్యం. కాబట్టి ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః, ఆవిడ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ నిట్టూరుస్తోంది. సుందరకాండలో రెండు మీకు ఎక్కువ కనపడతాయి. ఏం పర్వాలేదంటాడు రావణుడు, అంటుంది సీతమ్మ. ఈ రెండిటికి సంఘర్షణ సుందరకాండ. ఇది చూడండి, ఎప్పుడు ఏం పర్వాలేదంటుంటారే ఆ మాట చాలా ప్రమాదం. ఏం పర్వాలేదంటే నియమోల్లంఘనం చేయమని దాని అర్థం. ఏమండి ఇప్పుడు చెయ్యొచ్చా పని అని అడిగారనుకోండి, ఏం పర్వాలేదండి అన్నారనుకోండి, దాని అర్థం ఏమిటో తెలుసా? పక్కన పెట్టేసే శాస్త్రాన్ని. అప్ప ఇలా చెయ్యొచ్చని చెప్పడం వేరు, అలా చేయకూడదు అన్నారనుకోండి, ఏమండి ఇవి చేద్దాం అనుకుంటున్నాం అన్నారనుకోండి, తప్పు అలా చేయకూడదండి మనం అన్నాను అనుకోండి, నేను మీరేదో చెప్పారు ఇలా చేద్దామండి అన్నారు, నేను అన్నాను తప్పు అలా చేయకూడదన్నాను. ఇప్పుడు నా స్థానానికి గౌరవం ఏమిటి? నేను చెయ్యొద్దు అంటే ఆగిపోవడం కదా. ఏం పర్వాలేదండి అని మీరు నాకు చెప్పారనుకోండి, ఇప్పుడు ఏమిటి దాని అర్థం? నీకు శాస్త్రం తెలుసున్నాను ఉల్లంఘించేయ్యను అంతే కదా. అంతేగాని అలా చెయ్యొచ్చండి దీని ప్రకారం అని ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. కానీ పర్వాలేదండి అంటారు. పర్వాలేదండి అంటే అలా చెయ్యండి అని చెప్పడానికి శాస్త్ర ప్రమాణం లేకపోయినా మనకిష్టమైంది కాబట్టి చేసేయండి అని చెప్పడం. కాబట్టి ఏం పర్వాలేదులేండి అంటుంటారు. ఏం పర్వాలేదులేండి ఏంటి? ఏం పర్వాలేదులేండి అన్నది ఎంత ప్రమాదమో వీడికి ఎందుకు అర్థం కాదు అంటుంది ఆవిడ. ఈ రెండిటికీ మధ్య సంఘర్షణ సుందరకాండ. ఒకరు శాస్త్రోల్లంఘనాన్ని అంగీకరించారు, అది నిట్టూర్పు. ఒకడు తెలిసి శాస్త్రాన్ని ఉల్లంఘించి ఏం పర్వాలేదులేండి అంటుంటాడు. ఈ రెండిటికీ సంఘర్షణ జరుగుతోంది, రావణుడికి సీతమ్మకి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నిశ్వసంతీం మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ నిట్టూర్పు విడుస్తోంది. దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం, శుక్లపక్షం యొక్క ప్రారంభంలో అంటే తదియనాటి చంద్రరేఖ అనుకోండి, విదియ తదియలలో ఉండేటటువంటి చంద్రరేఖ కనపడదు, ఎందుకంటే అమావాస్య నాటికి చంద్రబింబం ఇంచుమించుగా కనపడడం మానేస్తుంది. తదియనాటికి చాలా సన్నటి చంద్రరేఖ ఉంటుంది, అది ఏమాత్రం మబ్బున్నా ఏమాత్రం ఆకాశంలో దర్శనానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి అధ్యవసాయంతో నిలబడకపోయినా అది మీకు దర్శనం కాదు. మీరు ఎంతో పట్టి పట్టి చూస్తే సీతమ్మేమో అనిపిస్తుంది, లేకపోతే మీరు సీతమ్మని గుర్తుపట్టలేరు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆవిడ శుష్కించిపోయింది. అంత శుష్కించిపోయిన సీతమ్మని చూస్తే రాముడి పక్కన ఉన్న సీతమ్మ మెరిసిపోతుంటుంది, విలిగిపోతుంటుంది అందంతో. లంకలో ఉన్న సీతమ్మ శుష్కించిపోయి ఉంటుంది. ఇంత శుష్కించిపోతే లోకంలో కారణం ఉంటుంది. మీరు చూడండి, దేనికైనా ఎక్కడికైనా పంపరేమో కానీ బెంగ పెట్టుకుంటారేమో అని పంపిస్తారు. మీరు ఆ మాట ఒకటి ఉంటుంది లోకంలో, బెంగ పెట్టుకుంటుందేమో అండి. ఎందుకంటే ఎప్పుడూ మనసు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందో అక్కడికి పంపేస్తారు, అసలు బెంగ రాకూడదనుకుంటే. స్త్రీని తొలికాన్పుకి ఎందుకు పంపిస్తారు పుట్టింటికి? అంటే ఆడపిల్ల అలవాటు ఏమిటంటే ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మా అమ్మా ఏంటమ్మా అని అమ్మకి చెప్పడం అలవాటు, అరమరిక లేకుండా. ఇప్పుడు ఆమెకి తొలికాన్పు, ఆమె రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. అమ్మలాంటి అత్తగారు ఉంటారు లోకంలో. నేనేమి అత్తగారి స్థానాన్ని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే నేను అటువంటి కుటుంబాలు కొన్ని చూసే అనపర్తిలో నాకు అటువంటి కుటుంబం ఒకటి పరిచయం ఉంది. అమ్మాయిని పుట్టింటికి పంపిస్తే బెంగ పెట్టుకుని వెళ్ళిపోయింది అత్తారింటికి. ఉన్నారు మహాతల్లు, కానీ నేను ఒక లోక సహజమైన పోకడ చెప్తున్నాను అంతే. అమ్మ దగ్గరికి వెడితే చెప్పగలదు, కాబట్టి చెప్పలేక నీకు నేను చెప్పలేకపోతున్నాను అత్తయ్య గారు అని అనదేమోనని బెంగ పెట్టుకుంటే లోపల శిశువు సరిగ్గా తయారు కాడని అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండమ్మా అని అమ్మ దగ్గరికి పంపిస్తారు. అంటే బెంగ అన్న మాటకి అర్థం మీరు ఎంత బాహ్యంలో పోషించేవి పెట్టండి, వాళ్ళు ఎన్ని తిన్నా కృషించిపోతుంటారు. దిగులు కారణం. దిగులుంది అంటే మీరేం చేసినా వాళ్ళ మనసు మీ దగ్గర ఉండట్లేదు, ఎక్కడికో వెళ్ళిందని గుర్తు. ఎక్కడికి వెళుతుంది? పుట్టింటికే.

మనసు పరుగు తీస్తుంది కాబట్టి ఒకసారి పుట్టింటికి పంపిస్తుంటారు కదా. దిగులుకి అంత ప్రాధాన్యత మనం అన్నీ పెట్టాం కదా అన్నారు, మనస్సు స్వాంతన పొందడానికి పంపిస్తుంటారు ఒకసారి. అయినప్పుడు మరి రోజు వచ్చి చూస్తున్నాడు కదా ఆవిడ ఇంత దిగులు పొందుతోంది, ఇంత కృషించిపోతోంది, నీ తెచ్చిన సీతమ్మకి ఈ సీతమ్మకి పోలిక లేదంటే వాడి వాడికి ఆ భావన వస్తే వాడు ఏం చేయాలి, ఆవిడ్ని పంపించాలి. వాడి రాక్షసత్వం అంటే ఏమిటంటే ఆవిడ కృషించిపోయినా వాడికి అనవసరం, నశించిపోయినా వాడికి అనవసరం. నశించిపోతే తనకి లొంగని కారణానికి నశించిపోవాలి, ఆవిడ జీవించి ఉంటే తనకి లొంగిన కారణానికి జీవించి ఉండాలి. తప్ప ఆవిడ సంతోషంగా ఉండి రాముడి పక్కన మాత్రం ఇక ఉండడానికి వీల్లేదు. ఆవిడ కోరుకోవచ్చు తన అలా అనుకోవట్లేదు ఉండాలని, ఇదే రాక్షసత్వం అని పేరు. ప్రేమించి యాసిడ్ పోశాడు పచ్చబద్ధం, కామించి యాసిడ్ పోశాడు రాక్షసత్వంతో. అలా పేపర్లలో రాయడం మొదలెడితే ఎవడు పోయాడు. కానీ మన దరిద్రం ఏమిటంటే ప్రేమించి యాసిడ్ పోశాడని రాస్తారు, ప్రేమిస్తే యాసిడ్ పోయాడు. అక్కడ వస్తోంది దరిద్రం అంతా, భాషలో మాట తారుమారు చేయడంలో వస్తోంది. కాబట్టి ఒక్క అక్షరం పోతే ఎగిరిపోతుందండి. పరపతి సౌకర్యం కల్పించడానికి పరసతి సౌకర్యం కల్పించడానికి తేడా లేదు. ఒక పేపర్ అలా రాస్తే ఒకే ఒక్క అక్షరం మార్చింది, ఒకప్పుడు పొరపాటున పడింది అక్షరం, పడితే పెద్ద దుమారం రేగిపోయింది పేపర్లో ఒక్క అక్షరం సరిగ్గా చూడనందుకు. అంతంత ప్రమాదాలు ఉంటాయి. అక్షరం పదం అంత విలువతో కూడుకుని ఉంటాయి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రయోగిస్తే లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తాయి. కాబట్టి ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం పట్టి పట్టి చూస్తే తప్ప ఈవిడే సీతమ్మ అని గుర్తుపట్టడానికి వీలు లేని రీతిలో ఉంది సీతమ్మ అంటున్నారు హనుమ. ఆయన చూశారండి పూర్వం సీతమ్మని, ఆయన చూడలేదుగా. మరి చూడనాయన ఇప్పుడు ఈవిడిని పట్టి పట్టి చూస్తే కానీ గుర్తుపట్టలేమని ఎలా అంటున్నారు? ఎవడు పూర్వము చూశాడో ఇప్పుడు చూశాడో వాడి మాట అంటలేదు, అది వాడి రాక్షసత్వం. అయ్యో ఈ తల్లిని పట్టి పట్టి చూస్తే కానీ గుర్తుపట్టలేనట్టుగా ఉందనడం ఆయన పుత్రత్వం, ఆయన కొడుకుతనం. ఒక తల్లికి అలా ఒకే తల్లి ఆయనకి అలా కనపడుతున్నాడు, ఒకే తల్లి ఎదురుగుండా ఉన్నవాడికి అలా కనపడుతుంది. ఇది ఆవిడ మాయామానుష స్వరూపం కాదు. పతనమయ్యేవాడికి స్త్రీ ఎలా కనపడుతుంది, ఉద్ధరణ పొందాలనుకున్నవాడికి జగన్మాత కనపడుతుంది. ఒక అందమైన ఆడది కనపడింది అనుకోండి తప్పేం లేదు, నా తల్లి కంచి కామాక్షి నడిచొస్తే ఇలాగే ఉంటుంది. అందుకే కదా మూకశంకరులో ఏకంగా 500 శ్లోకాల్లో స్తోత్రం చేశారు, నా తల్లి విభూతి మా జగన్మాత, అమ్మ నీ పాదాలకు నమస్కారం. నా తల్లి నీ పాదాలకి పసుపు రాసి పారాణి పెట్టి పువ్వులు వేసి ముట్టుకుని పూజించగలిగినటువంటి భాగ్యం నాకు వెంటనే ముట్టుకుంటే ఏమైనా అనుకుంటావు, తల్లి నీ పాదాలకి నమస్కారం, తల్లి కామాక్షి నా ముందు నడిచి వచ్చింది, జగన్మాత ఎంత సౌందర్యవంతంగా ఉందో అని మీకు మూకశంకరుల శ్లోకం ఒకటి గుర్తొచ్చింది అనుకోండి, మీరు ధన్యులు. చూడగానే ఎంత అందంగా ఉంది అని మనసు ఇంకోలా ఆలోచించింది అనుకోండి, మీ తపస్సు నశించిపోతోందని గుర్తు. మీ చూపు లోపల ఎటువంటి ప్రభావాన్ని కల్పిస్తుందో దానివల్ల మీరు ఎక్కుతారో దిగిపోతారో లెక్క వెళ్ళిపోతుంటుంది. ఇది దృష్టి కోణంలో ఉంది. పై ఆయన అలా అంటున్నారు, చూడలేదుగా ఇంతకు ముందు సీతమ్మని, మరి ఈయన ఎలా అంటున్నారు ఇలాగ? ఇప్పుడు చూడక్కర్లేదు, రాముడు చెప్పాడు ఇటువంటి ఆభరణములు పెట్టుకుని ఇలా ఇలా ఉంటుంది సీతమ్మని, అలా అలా లేదు ఆవిడ, ఆవిడే అని తెలుస్తోంది. కానీ సృష్టించిపోయింది ఉపవాసముల చేత, అంటే రాముడు పక్కన లేనందుకు ఇంత బెంగ పెట్టుకున్నావా అమ్మా అని ఆయన బాధపడుతున్నారు. రెండో వాటి గురించి నేను చెప్పక్కర్లేదు, ఇప్పటిదాకా చెప్పాగా. కాబట్టి దృష్టికోణము చేత ఎవరు పెరుగుతున్నారో, దృష్టికోణము చేత ఎవరు తరుగుతున్నారో చెప్పడం ఆ గొప్పతనం. ఒకడు తన భార్య కాదు ప్రతిరోజు కొన్ని వేల మంది కాంతలను అనుభవించేటటువంటి దురాత్ముడు ఒకరు అస్కలిత బ్రహ్మచారి. అటువంటి అస్కలిత బ్రహ్మచారికి ఇంతటి సౌందర్య రాశి కనపడింది వితికి వితికి వితికితే. ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట అబ్బా ఏమందాం అనలేదు. ఉపవాస కృషాం దీనాం, అమ్మా ఇంత కష్టంలో ఉన్నావా అన్నారు ఆయన. ఇంత శుష్కించిపోతున్నా అందమే కనపడుతోంది వాడికి.

ఏమిటి సౌందర్యం? ఇప్పుడు ఏది సౌందర్యం అని మీరు పిలుస్తారు? ఎవడి అంతఃకరణం అంత గొప్పదో వాడు సౌందర్యవంతుడు, వాడు సుందరుడు, సుందరాతి సుందరుడు. సుందరాతి సుందరుడి కథ చెప్పింది కాబట్టి సుందరకాండ. అటువంటి వాడు మీకు ఎక్కడ కనపడినా వాడు సుందరుడు. వాడు బాహ్య సౌందర్యం కాదు, వాడు ఆయన అంతఃసౌందర్యం అంత గొప్పది. ఆయననే సుందరుడని పిలుస్తారు. తప్ప బాహ్యంలో చాలా డబ్బుగా ఉండి అది 10 మందిని పాడు చేయడానికి పనికొచ్చే సౌందర్యం సౌందర్యం కాదు. రావణుడిదా సౌందర్యం, హనుమదా సౌందర్యం, హనుమని సౌందర్యం. ఇది చెప్పక చెప్పడం సుందరకాండ. ఒక్క శ్లోకంలో ఇన్ని అద్దాల్లో సుందరకాండ చూపిస్తారో చూడండి మహర్షి. ఇది ఆయన ప్రజ్ఞ. ఇన్ని అద్దాల్లో మీకు చూడడం వచ్చిందనుకోండి, చూసినప్పుడల్లా మీరు పెరుగుతూ ఉంటారు. సుందరకాండ చూసినప్పుడు మిమ్మల్ని దిద్దేస్తూ ఉంటుంది. అంటే మీ జీవితంలో ఒక కొత్త కోణం అలవాటై వృద్ధిలోకి వచ్చేస్తుంటారు మీరు. అలా చూసిన ఉత్తర క్షణంలో అంతే అభ్యున్నతి కలుగుతుందా? కలగదా? కలిగి తీరుతుంది. కాబట్టి దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. మంద ప్రఖ్యాయమానేన అంటే స్పష్టముగా లేనటువంటి మందమైన కాంతితో ఉన్నది అని. పినత్థాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస. పినద్ధాం ధూమజాలేన శిఖామవ విభావసోహో అంటారు మహర్షి. ఓ ఏమి అందమైన ఉపమానాలు వేసేశారో ఆయన. నిజంగా హనుమ యొక్క దృష్టికోణంలో, హనుమ మనసులో అనుభవించిన అనుభవాన్ని బ్రహ్మగారి వరం, ఎవరి మనసులో ఏముందో కూడా నీకు తెలుస్తుందన్నారు. హనుమ మనసులో ఏముందో దాన్ని శ్లోక రూపంలో ఇస్తున్నారు. పినద్ధం ధూమజాలేన సుఖా శిఖామివ విభావసోహో. అగ్నిహోత్రాన్ని కట్టెలు పేర్చి నీ పోసి జ్వాల రగల్చారు, పొగొచ్చి చుట్టూ ఆవరించింది. పొగ ఉంటుందా, మంట ఉంటుందా? పొగ కొంతసేపు ఉంటుంది, శాశ్వతంగా ఉండేది మంట ఉంటుంది. పొగ పోతుంది, మొదట పొగ పుట్టినా పొగ నశించిపోతుంది, జ్వాల రగులుతుంది. జ్వాలని పొగ ఏమీ చేయలేదు, పోతుంది కొంతసేపటికి. పైగా మీకు ఇంకొక ఆశ్చర్యం ఏమిటో తెలుసా? పొగ ఎక్కడుండదో తెలుసా అండి? పొగ లేనిది ఎక్కడంటే అగ్ని జ్వాల ప్రారంభ స్థానం ఎక్కడుంటుందో అక్కడ పొగ ఉండదు సార్. ఒకసారి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు సంచారం చేస్తున్నప్పుడు ఓ చిన్న పెంకుటింట్లో ఉన్నారు ఆయన. ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు అందులో బ్రాహ్మణ కుటుంబం, ఆ బ్రాహ్మణి ఆవిడ ఏదో పొద్దున్నే పాపం ఏదో కాస్తున్నారు, కాస్తుంటే పొగ ఇల్లంతా పట్టేసింది. ఆయన ఉదయానుష్ఠానానికి కూర్చున్నారు, అంతా పొగే. శిష్యులు వచ్చి అన్నారు, అంత పొగ పట్టేసిందండి, ఊపిరే ఆట్టలేదు, ఎలాగన్నారు. అంటే ఆయన స్నానం చేసి వస్తున్నారు తెల్లవారకట్ట. ఆయన అన్నారు, ఈ పాత్ర పట్టుకెళ్ళి ఎక్కడ నుంచి పొగ వస్తోందో అక్కడ పెట్టండి అన్నారు. అంటే తీసుకెళ్లి పొగ ప్రారంభం ఎక్కడో అక్కడ పెట్టారు. ఆయన చక్కగా కూర్చుని అనుష్ఠానం చేసేసుకున్నారు. ఎందుకో తెలుసా అండి? అగ్ని ఎక్కడ నుంచి రగులుతోందో అక్కడ ఉండదు, ఆ పైనుంచి పొగ ఉంటుంది. అంటే సీతమ్మ చుట్టూ రావణులు చేరారేమో కానీ సీతమ్మని ముట్టుకోవడం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఈ పొగ నశిస్తుంది, ఆ మంట ప్రకాశిస్తుంది, ఈ రాక్షసులందరూ నశించిపోతారు. జాజ్వల్యమానమై యుగాలు మారిపోయినా సీతమ్మ తల్లి కీర్తి విరాజితురాలై ప్రకాశిస్తుంది అగ్నిహోత్రంలా. ఇది చెప్పడం మహర్షి యొక్క హృదయం. కాబట్టి పినద్ధం ధూమజాలేన శిఖామవ విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస. పచ్చటి పట్టుపుట్టం ఒకటి కట్టుకుంది ఆవిడ. ఎంత అందమైన పట్టుపుట్టం అంటే దాని మీద ఉన్నటువంటి, దాని మీద చెక్కబడినటువంటి జలతార్ ఏదైతే ఉందో అది 10 నెలల తర్వాత కూడా ఇంకా అటువంటి శోభని పొందే ఉంది. కానీ ఒక్క పట్టుబట్టతోటే 10 నెలల నుంచి కట్టుకున్న ఆ ఒక్క బట్టతోటే ఆవిడ ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమంటారు మీరు? అలా తనంత తాను ఆవిడింట్లో ఆవిడ ఉందనుకోండి, ఇప్పుడు ఆవిడని ఏమనాలి? దరిద్రం అనుభవిస్తోందన్నారు కదండి. ఆవిడ దారిద్ర్యాన్ని పొంది ఉంది అనాలి. ఎందుకని అంటే తనింట్లో తనకి ఇంకొక బట్ట లేదు. శంకరాచార్యులు వారు కనకధార చేయడానికి వెళ్ళినప్పుడు కనబడ్డ వృద్ధ బ్రాహ్మణిలాగా ఆవిడికి లేక ఇప్పుడు ఇలా ఉంది. ఆవిడికి లేక కాదు, రావణుడు అనుభవిస్తున్న

ഐശ്വര്യം കൂടെ ആവിടെ അനുഗ്രഹമേ. കാണീ ആവിടെ അലാ ചീര മാർച്ചുകോലേദంటే అలా మార్చుకుందామంటే తీసుకోవలసిన బట్ట ఉన్న ఇల్లు ఇక్కడి నుంచి నేను తీసుకోవచ్చన్న ఇల్లు ఒక్కటి అలా ఆ రాజ్యంలో లేదు. ఇప్పుడు రావణుడు ఒక్కడ పోతాడా, లంక అంతా పోతుందా? లంక అంతా పోతుంది. అలా పుచ్చుకోవచ్చన్న ఇల్లు ఒకటి ఉంది కదండి విభీషణుడిది, మరి ఎందుకు పుచ్చుకోలేదు? అలా పుచ్చుకోవచ్చు అన్న ఇల్లు ఉన్నా ఆ ఇంటి శోభని ప్రకాశింపజేసే గుణం రావణుడికి ఉంటే కదా. మరి చెప్పిన మాట విన్నాడా భీష్ముడు చెప్పిన మాట? తాను ఉండడు, అలా ఉందామన్న వాళ్ళని ఉండనివ్వడు. ఇది రావణ ప్రవృత్తి అంటే. అంటే ఆ రాక్షసత్వానికి హద్దు లేదన్నమాట. ఇంకా తాను ఎలా ఉంటాడో అలా ఉన్న వాళ్ళని తన దగ్గర ఉంచుతాడు తప్ప తనలా ఉండడానికి ఇష్టం లేని వాళ్ళని తన దగ్గర ఉండనివ్వడు తప్ప అటు ఆ మార్గంలోకి తాను వెళ్లే ప్రయత్నం కూడా చేయడు. అసలు ఆ మాట కూడా వినడం. ఇది కరడు కట్టిన రాక్షసత్వం. కాబట్టి దీన్ని అనుగమించి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో అందరూ నశించిపోవలసింది. ఈ కారణానికి, ఈ ఒక్క కారణానికి పోతారు. అందుకే అంటారు హనుమ కాశీపు అంటారు చాలా ఎంత చిత్రమైన మాటలు మాట్లాడతారో చూడండి. ఈవిడి వల్లే నశిస్తున్నారు అందరూ అన్నారాయన, పట్టుకున్నారాయన. మహాప్రజ్ఞావంతులు హనుమంటే రాముడు నిమిత్తం, ఈవిడ వల్ల చనిపోతున్నారు చనిపోయే వాళ్ళందరూ అన్నారు. ఆవిడ అందుకు వచ్చింది. అందుకే మహర్షి సీతాయాశ్చరితం మహత్తన కథకి పేరు పెట్టడానికి కారణం అది. కాబట్టి పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాససా సపంక మలలంకారాం విపద్మ వివ పద్మినీం. ఆవిడ పద్మములు లేనటువంటి ఒక తీగ ఎలా ఉంటుందో అలా ఉంది. ఏ విధమైనటువంటి అలంకారములు చేసుకోకుండా ఉంది. ఎందుకు అలా ఉండాలి? ఏమీ చేసుకోకపోతేనే వాడు అటువంటి దృష్టితో చూస్తున్నాడు. ఇప్పుడు అలంకారం చేసుకుంటే ఏమవుతుంది? తన యొక్క అందం ద్విగుణీకృతం అవుతుంది. ఆవిడ అందం రాముడి కోసమే, ఆవిడ అందం రావణుడి కోసం కాదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దగ్గర అలంకారములు లేక కాదు, ఉన్నాయి ఆభరణాలు, కానీ పెట్టుకోవడానికి కూడా ఆవిడ భయపడుతోంది. ఎందుకంటే వాడి చూపు అటువంటిది. ఇది ఎంత తనకి లేనిది తాను కట్టుకోలేదు, తనున్నది పెట్టుకోలేదు. దీనికి కారణం ఎవరు? వాడు నశించిపోతాడా? అవి ఏమైనా చెప్తున్నారా ఇక్కడ మహర్షి? ఇక్కడేం చెప్పరు. ఆవిడ అలా ఉందంటారు. ఆవిడ అలా ఉంది అని మీరు చదివితే మీకు బాధ కలిగింది అనుకోండి, ఒకవేళ మీరు ధన్యాత్ములు. ఎందుకో తెలుసా అండి? లోపల మనస్సు అలా ఒక ఆడది ఉండడాన్ని ఇష్టపడనటువంటి మనస్సు. కాబట్టి మీరు ఉత్తమమైన సంస్కారంతో ఉన్నారని గుర్తు. అది విని మీ మనస్సు సంతోషించింది అనుకోండి, మిమ్మల్ని మీరు ఎక్కడో దిద్దుకోవలసిన అవసరం ఉందని గుర్తు. అది కూడా సుందరకాండ అర్థం. మీ హృదయ సంస్కారానికి నిరూపణ చెయ్యగలిగినటువంటి దర్పణంగా నిలబడుతుంది ఎదురుగుండా. కాబట్టి ఇప్పుడు పద్మములు లేని లతలా ఉంది ఆవిడ. వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. అబ్బో ఏమి ఉపమానాలు వేస్తారో మహానుభావుడు. వ్రీళితాం అంటే ఆవిడ సిగ్గుపడుతోంది. సిగ్గెందుకు అంటే ఆవిడ సిగ్గుపడడం బాహ్యంలో ఏ కారణానికి? ఇంతమంది మధ్యలో మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడు తెల్లవారితే లేచి వచ్చి, ఇది సిగ్గు కాదు. అమ్మ మంచం మీద ఉండి కొడుకులకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, కోడళ్ళు రాలేదు, కూతుళ్ళు లేరు. అమ్మ అనారోగ్యంగా ఉంది, అమ్మకి ఒంటి మీద స్పృహ లేదు, అమ్మకి స్నానం చేయించాల్సి వచ్చింది, అమ్మ ఒళ్ళంతా తుడవాల్సి వచ్చింది, అమ్మ మలమూత్రములు తుడవాల్సి వచ్చింది. ఏ కొడుకు మనస్సులోనైనా అమ్మతనాన్ని చూస్తాడు, కానీ ఆడతనాన్ని చూసే మనసు ఉంటుందా? అమ్మ అంటేనే సౌందర్యం. సౌందర్యం అంటే నా ఉద్దేశంలో బాహ్య సౌందర్యం కాదండోయ్, అమ్మ అంటే నిరంతరము నీ అభ్యున్నతిని కోరుకునేటటువంటి, నీ మాంసనేత్రమునకు కనపడేటటువంటి ఈశ్వర స్వరూపమే అమ్మ. అమ్మ, నేను ఆ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మా నాన్నగారు 5 అన్నదమ్ములు, మాకు మేనత్తలు లేరు. మా నాయనమ్మ గారు ఒకనకొకప్పుడు మంచాన పడిపోతే
మా ఐదుగురు

నాన్నగారుల ఐదుగురు అన్న తమ్ములు సెలవ పెట్టి ఐదుగురు కలిసి అమ్మని కూర్చోబెట్టి స్నానం చేయించి అమ్మ మలమూత్రాలు తుడిచి అమ్మ ఆరోగ్యవంతురాలయ్యేటట్టు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ కొడుకులతనానికి దోషం వచ్చిందా? వాళ్ళు ధన్యులయ్యారు, తపస్సులై. అమ్మ కొడుకు చూపు చూసి అమ్మ సర్దుకు కూర్చోవలసి వచ్చిందనుకోండి, అంతకన్నా చావు కొడుకు ఇంకోట్లేదు. ఎందుకంటే అమ్మను అలా చూడడం ఏ కొడుకు. కొడుకు అలా చూశాడనుకోండి, అమ్మకి అంతకన్నా సిగ్గుతనం ఇంకోట్లేదు. ఇలాంటి కొడుకునా నేను కన్నానని ఎందుకు ఆవిడ బాధపడుతుంది? త్రైలోక్యమాతని చూడకూడని చూపు చూస్తాడు పొద్దున్నొచ్చి. ఇది ఆవిడ వ్రీళితాం, దీనివల్ల చావెవరికి? ఎవడు చూస్తున్నాడో వాడికి. ఇది చెప్పకుండా చెప్పడం మహర్షి గొప్పతనం. ఆవిడ సిగ్గుపడుతోందంటారు. అంతగా మీకు అర్థమైనా చాలు, ధన్యులే. ఆవిడ సిగ్గుపడ్డాన్ని మీరు బాధపడ్డారనుకోండి, ధన్యులు, ఉత్తమ సంస్కారంతో ఉన్నారు. కాబట్టి వ్రీళితాం దుఃఖ సంతప్తాం, ఆవిడ అదే పనిగా ఏడుస్తోంది. ఎందుకు అదే పనిగా ఏడవడం? రాముడి కోసం. రాముడు లేడా? ఆవిడతోనే ఉన్నాడు. ఎక్కడ? ఆవిడ ధ్యానంలో. మరి ఆవిడకి ఏం కావాలి? బాహ్యంలో కూడా రామసాన్నిధ్యం కావాలి. ఆవిడకి రాముడి పక్కనే కూర్చోవాలి, రాముడితో తినాలి, రాముడితో మాట్లాడాలి, రాముడితో ఉండాలి. ఇది ఆవిడ కోరిక. దానికి మధ్యలో అడ్డొచ్చాడు వాడు. ఇదే మహాపాపం. అంటే ఏ కారణమైనా సరే మీకు అనవసరం భార్యని భర్తని పక్క పక్కన ఉంచేయాలంటే. ఏ ఒక్క కారణానికి భార్యకి భర్తకి మధ్యలోకి వెళ్ళి ఎడం కల్పించే అధికారం మనకి లేదు. ఇప్పుడు ఈయన వీళ్ళిద్దరికీ మధ్యలోకి వచ్చాడు, ఆవిడ ఏడుస్తోంది. అలా కానీ ఏడిచిందనుకోండి చాలా ప్రమాదం. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక చిత్రమైన పోకడు ఉంటుందండి. ఆడపిల్ల ఇక్కడ పుట్టిన పిల్ల కాదు, ఈ ఇంట్లో పుట్టిన పిల్ల. ఈ ఇంట్లో పుట్టిన పిల్ల చమత్కారం ఏమో తెలియదు కానీ ఎప్పుడు మా ఆయన దగ్గరికి వెళ్ళిపోదామా అని చూస్తుంది. మీరు ఎక్కడ పెట్టండి ఇంకా తీసుకెళ్ళి, ఆ అమ్మాయికి తృప్తి ఉండదు, వాళ్ళ ఆయన దగ్గరే తృప్తి. అది ఈ జాతి సంస్కారం అండి, ఈ జాతి జీవనాడి. అది ఆమె స్వస్థానం అనుకుంటుంది. తన భర్తతో ఉన్నదే తన స్వస్థానము అని ఆమెకి నమ్మకం. ఏ ఆడదైనా సరే, నేను ఏ ఒక్కరి గురించి చెప్పట్లేదు. అయినప్పుడు అసలు అందుకే బాహ్యంలో కూడా మధ్యలోకి వెళ్ళొద్దంటారు. పుట్టింటికి వచ్చి ఆడపిల్ల బెంగపెట్టుకుంటే పుట్టింటి నుంచి పంపించేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీ అందరూ అటువంటి ఉన్నత సంస్కారం కలిగిన తల్లులే. వెళ్ళి భర్త ఫోన్లేవే వెళ్ళి ఓ 15 రోజులు ఉండంటే మీకు వంట రాదు, మీరేముంటారు 15 రోజులు ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది, 2 రోజులు వెళ్ళి వచ్చేస్తాను లేండి అంటారు. ఏమి అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఏమిటి ఇబ్బంది? వాళ్ళు వెళ్ళరు. భర్త అంటే అంత అపేక్ష. అక్కడ ఉండి మరి నువ్వు అంత తలుచుకుంటే నువ్వు భర్తతో కలిసి లేవా మానసికంగా? చాలదు వాళ్ళకి. తనంటూ వండితే ఆయన కోసమే, తనంటూ తిరిగితే ఆయన కోసమే, తను అలంకరించుకుంటే ఆయన కోసమే, తను ఎదురు చూస్తే ఆయన కోసమే, తను దెబ్బలాడినా ఆయన్ని, ఆయన దెబ్బలాడినా తన్ని. కొట్టుకున్న వాళ్ళిద్దరే, తిట్టుకున్న వాళ్ళిద్దరే, కలిసి ఉన్న వాళ్ళిద్దరే, అదే దాంపత్యం అంటే కదండి. ఇది దాంపత్యంలో ఉన్న అందం. ఇది తెలుసున్నవాడు ఏ దంపతుల్ని విడతీసే ప్రయత్నం వాగ్రూపంగా కూడా ఒక్కనాటికి చేయకూడదు. ఒకవేళ నేను ఈ మాట అంటే వాళ్ళిద్దరికి మధ్య ఎడం పెరుగుతుందేమో అన్న అనుమానం వచ్చిందనుకోండి, 1 కోటి రూపాయలు ఇస్తాం ఆ మాట అందరూ అన్నా కూడా అనకూడదు. ఎందుకంటే భయంకరమైన పాపం అదే లోకంలో. అలా అనకూడదు, చాలా ప్రమాదం.

0: विष्णु एफएम 90.4
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम डॉक्टर विजयानंद कुमार वेकिराजु MD DM गैस्ट्रो एंट्रोलॉजी गारी ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు, రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్లు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలామంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్లు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు, పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
3: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం, ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము, మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
2: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
4: కొందరు తల్లులు పురుగులు మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, ఎలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
2: సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం.
5: పక్షులు, పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు.
2: శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
3: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్ల వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికి ఉన్న ముఖ్యమైన

0: ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్లు గురించి బెంగ ఉండదు.
1: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జనలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్ళీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రు మట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
0: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలు ఉంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
1: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
0: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్లం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్లం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు, చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
1: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలని జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
0: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు, దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు, గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి, కాని కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.

మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు, పురుగులు జొన్నల్ని, రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను, కంపోస్ట్, బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కలపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కలపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషిన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు, పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని, పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.

విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూర్తాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: Good old-fashioned summertime showers. Again, we're looking today at some heavier...
3: Trump, good morning.
2: Good morning.
3: How's that going for you today?
2: Well, it's a mess.
3: Scraping your eyes.

0: India, we're coming for you.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా.

0: మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు. కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
0: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. నిద్ర మాత్రల పట్ల కొన్ని అపోహలు, అవాస్తవాలు, భయాలు అలుముకొని ఉన్నాయి. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వైద్యుల పర్యవేక్షణలో వాడుకుంటే నిద్ర మాత్రలతో ప్రయోజనాలను పొందే వీలుంది. అయితే అన్ని ప్రయత్నాలు విఫలమై చివరి ప్రత్యామ్నాయంగానే వీటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. నిండైన ఆరోగ్యానికి కంటి నిండా నిద్ర అవసరం. కానీ ఒత్తిళ్లు, ఆందోళనలు, మానసిక సమస్యలు నిద్రను దూరం చేసి ఆరోగ్యాన్ని కుదేలు చేస్తుంటాయి. ఇలాంటప్పుడు అంతిమ ప్రత్యామ్నాయంగా నిద్ర మార్తల మీద ఆధారపడక తప్పదు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించి వాళ్ళు సూచించినంతకాలం సూచించిన మోతాదుల్లో మాత్రలను వాడుకోవచ్చు. అయితే అంతకంటే ముందు ఈ మాత్రల ఆవశ్యకత గురించి కూడా తెలుసుకోవాలి. తీవ్రమైన నిద్రలేమి అంటే రోజుల తరబడి నిద్ర పట్టకపోవడం, ఫలితంగా దైనందిన జీవితం, జీవనశైలి దెబ్బతింటున్నప్పుడు వైద్యులను సంప్రదించి పరిస్థితినైతే వివరించాలండి. కొందరు పడక మీదకు చేరుకోగానే నిద్రలోకి జారుకోలేరు. ఇంకొందరికి పడుకోగానే నిద్ర పట్టినా తరచూ మెలకువ అయిపోతూ ఉంటుంది. ఇంకొందరికి తడవలు తడవలుగా నిద్ర పడుతూ ఉంటుంది. ఈ లక్షణాలన్నింటినీ వైద్యులకు స్పష్టంగా వివరించాలి. అలాగే నిద్ర పట్టకపోవడానికి కూడా పలు రకాల కారణాలు ఉంటాయి. కొందరు తీవ్ర ఒత్తిడి, ఆందోళనలు ఉంటాయి. గుండెదడ, చెమటలు పట్టడం, గాబరా లాంటి లక్షణాల కారణంగా నిద్ర సమస్య వేధిస్తున్నప్పుడు యాంగ్జైటీ డిజార్డర్ చికిత్సలో భాగంగా వ్యతిరేక ఆలోచనలతో నిద్రకు దూరమయ్యే మానసిక కుంగుబాటు చికిత్సలో భాగంగా కూడా వైద్యులు నిద్ర మాత్రలను సూచిస్తూ ఉంటారు. అలాగే పలు రకాల మానసిక రుగ్మతల్లో ఇతర మందులతో పాటు నిద్ర మాత్రలను కూడా సూచిస్తారు. కేవలం నిద్ర లక్ష్యంగా కాకుండా ఒత్తిడి, ఆందోళనలను వదిలించడం ద్వారా నిద్రకు దోహదపడే పరోక్ష మందులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. కుంగుబాటు ప్రభావాన్ని తగ్గించేలా మెదడులోని సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచే మందుతో సానుకూల స్వభావాన్ని పెంచడం ద్వారా కూడా నిద్ర పట్టేలా చేయొచ్చు. అలాగే యాంటీ డిప్రెసెంట్ మందులు కూడా కొంత మత్తును కలిగిస్తాయి. అవి నిద్ర మాత్రలు కాకపోయినా కొంతమేరకు నిద్రకు దోహదపడతాయి. అలాగే కాంబినేషన్ మందులు కూడా అందుబాటులో ఉన్నాయండి. తాజాగా దుష్ప్రభావాలు తక్కువగా, సత్ఫలితాలు ఎక్కువగా ఉండే సురక్షితమైన నిద్ర మాత్రలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. నిద్ర తగ్గితే రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం, హృద్రోగాలు లాంటి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి. కాబట్టి కంటి నిండా నిద్ర దూరమైనప్పుడు నిద్ర మాత్రలను వాడుకోవచ్చు. అలాగని దీర్ఘకాలిక రుగ్మతులున్న వాళ్ళందరూ తప్పనిసరిగా నిద్ర మాత్రలు వాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒత్తిడి, ఆందోళనల కారణంగా మధుమేహం అదుపులోకి రానప్పుడు వాటి వల్ల నిద్ర పట్టని పరిస్థితి తలెత్తి మధుమేహం మరింత పెరిగే ప్రమాదం ఉన్నప్పుడు నిద్ర మాత్రలు వాడుకోవచ్చు. నెలల తరబడి నిద్ర మాత్రలు వాడుకున్నప్పుడు మాత్ర వేసుకునిదే నిద్ర పట్టని పరిస్థితి తలెత్తవచ్చు. ఈ సమస్య తలెత్తినప్పుడు వైద్యుల దృష్టికి అయితే తీసుకెళ్లాలండి. క్రమేపీ మోతాదును తగ్గించుకుంటూ నిద్ర మాత్రల అవసరం లేకుండా నిద్ర పట్టే స్థితికి చేరుకోవచ్చు. అలాగే నిద్ర మాత్రలు మానుకోవాలని అనుకుంటున్న వాళ్ళు వైద్యుల సలహా తీసుకోకుండా అకస్మాత్తుగా వాటిని ఆపేయడం కూడా సరికాదు. నిజానికి క్రమం తప్పక వైద్యుల్ని కలుస్తూ నిద్ర మాత్రల మోతాదులు, కాల పరిమితుల గురించి చర్చిస్తూ అవసరమైనంత కాలమే వాటిని వాడుకోవాలి. నిద్ర మాత్రలు మానుకునే దశలో విత్ డ్రాయల్ సింప్టమ్స్ కనిపిస్తాయి. నిద్ర పడుతూ, మెలకు అవుతూ, కొంత ఇబ్బందికి లోనై కంగారు పడకుండా నిద్రపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే పరిస్థితి గాడిలో పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కంటి నిండా నిద్రకు దోహదపడే ఇతరత్ర ప్రత్యామ్నాయాలను

వీటిని ప్రయత్నించి అంతిమంగా ఈ మాత్రలను తాత్కాలిక పరిష్కారంగా ఎంచుకోవాలి. అలసటకులోనున్న శరీరం తప్పక విశ్రాంతిని కోరుకుంటుంది. అలాగే రోజువారి ఒత్తిళ్లు ఆందోళనలను వదిలించుకోవడానికి కూడా శారీరక శ్రమ ఉపయోగపడుతుంది. కాబట్టి నిద్ర సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరూ నడక లాంటి తేలికపాటి వ్యాయామాల్లో ఎంచుకోవచ్చు. అలాగే ధ్యానం యోగాలతో మానసిక ఒత్తిడి తొలగి కంటి నిండా నిద్రపడుతుంది. నిద్రకు ఆటంకం కలిగించే అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని కూడా పాటించాలి. అలాగే ఇతరత్రా రుగ్మతల ఫలితంగా నిద్రాభంగం కలుగుతున్నప్పుడు వాటిని కూడా చికిత్సతో సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయాలండి. ఎక్కువ మోతాదులతో కూడిన నిద్ర మార్తలను దీర్ఘకాలం వాడుకున్నప్పుడు కొంతమేరకు దుష్ప్రభావాలను భరించవలసి ఉంటుంది. కాబట్టి కొన్ని వారాలు నెలల పాటు వాడుకున్న తర్వాత మోతాదును తగ్గిస్తూ నిద్ర మార్తల మీద ఆధారపడే పరిస్థితిని వైద్యులు సరిదిద్దుతూ ఉంటారు. సాధారణంగా నిద్ర మార్తలతో ప్రారంభంలో తేలికపాటి నిస్సత్తువ నిద్రమత్తు లాంటివి పగటిపూట వేధిస్తూ ఉంటాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఇవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో, సిటీ స్కానింగ్ లో, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కివి, డ్రాగన్, స్టార్, ఫ్యాషన్ ఫ్రూట్స్, బ్లూబెర్రీ, అవకాడో, ఒకప్పుడు ఈ పండ్లన్నీ విదేశాలకే పరిమితం. కానీ ఇవన్నీ ఇప్పుడు మన దేశంలో కూడా విరివిగా పండుతూ అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. అయితే మన పండ్లలో లేని పోషకాలు ఈ పండ్లలో ఉంటాయా? వీటిని తినడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయా? అంటే చక్కెర మోతాదులు తక్కువగా ఉండటం, కొత్త తరం ఈ విదేశీ వంగడాల పట్ల మక్కువ కనబరుస్తూ ఉండటం వల్ల రెస్టారెంట్లలో స్మూదీలు, పండ్ల రసాలు, ఐస్ క్రీంలో వీటి వాడకం పెరిగింది. దేశీయ పండ్లతో పోలిస్తే ఈ విదేశీ పండ్ల ఖరీదు కూడా కాస్త ఎక్కువే. అయినా పోషకాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో వీటి మీద ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ పండ్లు ఖచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసేదే. వీటన్నిటిలో పోషకాలు సమృద్ధిగానే ఉంటాయి. అయితే మన పండ్లలో దొరకని పోషకాలు వీటిలో దొరుకుతాయా అని అనుకోవడం అపోహ మాత్రమే. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు మన పండ్లలో కూడా ఉంటాయండి. డ్రాగన్ లిచీలో సి విటమిన్ తో పాటు కాపర్, పొటాషియం మొదలైన పోషకాలన్నీ ఉంటాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి శరీర దారుఢ్యం మీద దృష్టి పెట్టే వాళ్ళు అవకాడో శాండ్విచ్, స్ప్రెడ్లను ఎంచుకుంటూ ఉంటారు. కీటో డైట్ అనుసరించే వారు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు. డ్రాగన్, రాంబూటన్, స్టార్ ఫ్రూట్స్ లో చక్కెరలు తక్కువ కాబట్టి మధుమేహులు ఈ పండ్లను ఎంచుకుంటూ ఉంటారు. బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, క్యాన్సర్ ను నివారించే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండ్లను విరివిగా తింటున్నారు. ఫ్యాషన్ ఫ్రూట్ లో కూడా రోగ నిరోధక శక్తిని పెంచే కారకాలు ఉంటాయి. దీంట్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుందండి. కాబట్టి డిజర్ట్స్ లో, కాక్టైల్స్ లో కలుపుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ పండ్లన్నింటినీ మన దేశంలోని చల్లని ప్రదేశాల్లో పండించడం అయితే మొదలు పెట్టారు. విదేశీ పండ్లను తినాలనుకోవడం తప్పు కాదు. వాటిలోని పోషకాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకున్నది కూడా మంచి ఆలోచనే. అయితే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి వాటినే తినవలసిన అవసరం కూడా లేదు. నిజానికి విదేశీ పండ్లలో దొరికే పోషకాలన్నీ మన పండ్లలో కూడా దొరుకుతాయి. ఆ పండ్లకు సాటి రాగలిగే దేశీయ పండ్లన్నీ మనకు ముందు నుంచే ఉన్నాయి. ఆయా ఋతువుల్లో పండే పండ్లని ఆయా కాలాల్లో మన ఆరోగ్యానికి రక్షణ కల్పించే పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఉదాహరణకు చలికాలంలో లిచీతో సమానంగా రేగు పండ్లు కూడా దొరుకుతాయి. డ్రాగన్ లో కంటే నేల ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా దొరుకుతుంది. సీమ చింతకాయల్లో ఎక్కువ పీచు, విటమిన్ సి ఉంటాయి. స్టార్ ఫ్రూట్, బ్లూబెర్రీస్ కు బదులుగా పసుపు రంగు ఉసిరిలో వాక్కాయి, జామకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది. అవకాడో బదులు అరటి పండ్లు కూడా తినొచ్చు. డ్రాగన్ ఫ్రూట్లకు బదులుగా జామ పండ్లు తినొచ్చు. తాటి ముంజులకు, రాంబటూన్ కు అంతగా వ్యత్యాసమే ఉండదు. రెండింటిలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే గుణాలుంటాయి. రెండింటిలో నీటి శాతం ఎక్కువ. కాబట్టి వీటిలో ఏ పండును తిన్నా పొందే ఆరోగ్య ప్రయోజనాలు సమానంగానే ఉంటాయి. జామ, సీతాఫలం, దానిమ్మ, అరటి పండ్లలో దొరికే పోషకాలు విదేశీ పండ్లలో దొరికే పోషకాలకు ఏమాత్రం తక్కువ కాదు. కాబట్టి ఎక్కువ ధర పలికే విదేశీ పండ్లకు బదులుగా అందుబాటు ధరల్లో దొరికే ప్రత్యామ్నాయ దేశీ పండ్లను నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు. కొన్ని విదేశీ పండ్లలో కొన్ని పోషకాలు కాస్త ఎక్కువ మోతాదుల్లో ఉండొచ్చు. అంతే సమానమైన పోషకాలను పొందడం కోసం అవే పోషకాలు కలిగిన దేశీయ పండ్ల మోతాదును పెంచుకుంటే సరిపోతుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా నీటి సమాచారం.

తరం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అండ్ దాన్ స్టేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

ఇలా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మాట తొందరను, మనసులోని కోప తీవ్రతను, జిహ్వా చాపల్యమును, నోటి దురదను, కామ పిశాచమును అరికట్టి విషయముల నుంచి ఆయా ఇంద్రియాలను మరల్చినవాడే బ్రాహ్మణుడు ముని.

దుఃఖిస్తూ ఉన్నావు అంటే ధర్మఫలమును అనుభవిస్తూ ఉన్నావనే కదా అర్థం. ధర్మఫలానుభవ కాలమందు అధర్మఫలమైన దుఃఖము తలచూపదు. ఒకప్పుడైనను ధర్మఫలము అధర్మఫలమును కొట్టివేయునే కాని అధర్మఫలము ధర్మఫలమును నాశనమొనర్పజాలదు సుమా. ధర్మఫలమగు అపార వైభవ సుఖములను నీవిప్పుడు అనుభవించుచున్నావు అని అనటంలో సందేహం లేదు. కాని అధర్మఫలమగు దుఃఖమును త్వరలో పొందదువులే అని హనుమంతుడు రావణునితో ఈ విధంగా అంటాడు.

రాత్రి సుఖంగా నిద్రించగలుగునట్లు అవసరమైన పనులను పగలే కావించుము. వర్ష ఋతువునందు నిర్విచారముగా గడుపుటకు అవసరమైన పనులను మిగిలిన ఋతువుల్లో చేయుము. ముసలితనమునందు సుఖజీవనమునకై పడుచుతనమున కష్టించి కృషి చేసి కూడబెట్టుకోవలను. పరమున సద్గతులకై ఇహమున అవసరమైన సత్కార్యములను ఉనర్పుము.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్.

0: హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-5873.
1: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యమములన మనోనిగ్రహము, నియమము వలన బాహ్యేంద్రియ నిగ్రహము కేవలం నియమవంతుడిగా ఉన్నచో చాలదు. మనోనిగ్రహం కూడా లేనిచో మానవుడు పతితుడగును.

మేధావి అయిన వాడు ఎన్ని కష్టాలు పడినా శుద్ధమైన నడవడిని జీవనమును కలిగి ఉండవలను. దానివల్లనే అతడు ప్రతిష్టనొందును ఉత్తమగతులను పొందును. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం. నమస్కారాలతో రెడీ విష్ణు 90.4.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351690.

0: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తుంది.

0: చేస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మంచినీటి కాలుష్యం పాఠం వింటారు.
4: రాము, రాము, ఏం చేస్తున్నావు?
5: నేను రవి బంతాట ఆడుకుంటున్నామ్మా.
4: నేను బావికెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. నువ్వు రవి, సుజాత ఇంట్లో కూర్చొని ఆడుకుంటూ ఉండండి.
5: అలాగే అమ్మా. పిన్ని, నేను కూడా నీతో వస్తా.
6: నేను కూడా వస్తా పిన్ని.
4: బావికి మీరెందుకు? నేను మంచినీళ్ళు తీసుకురావడానికి వెళుతున్నా.
5: మేము వస్తాంలే పిన్ని.
4: సరే రండి. ఏం రాము, నీవు వస్తావా?
5: వస్తానమ్మా. అయితే నాకు చిన్న బిందిస్తావా?
4: ఇదిగో తీసుకో. సరే పదండరా అందరూ.
5: పిన్ని, మీకు కుళాయి లేదా? అంత దూరం నుండి మంచినీళ్ళు తెచ్చుకోవాలా? మీ పట్టణం లాగా ఇక్కడ కుళాయిలు ఉండవు. ఏ, ఎందుకనుండవు?
4: అదేం లేదర్రా, ఇంకా ఈ ఊరికి కుళాయిలు మంజూరు కాలేదు. ఇంకా కొన్ని రోజుల్లో ఈ ఊరికి కూడా కుళాయిలు వస్తాయి. అంతవరకు ఈ బావి నీళ్లు మోసుకురాక తప్పదు మనకి.
6: మరి మన ఇంట్లో కూడా బావి ఉంది కదా, ఆ నీళ్లే తాగొచ్చు కదా.
5: ఉంది, కానీ అది ఉప్పు నీళ్ల బావి. ఇప్పుడు మనం వెళ్లే దగ్గర మంచినీళ్ళుంటాయా?
4: అవును.
6: అదేంటి, మన బావిలో నీళ్లు ఉప్పగా, అక్కడ బావిలో నీళ్లు తీయగా ఎందుకుంటాయి?
4: భూమిలో ఉన్న లవణాలను బట్టి నీటికి రుచి వస్తుంది. అంటే చప్పగానో ఉప్పగానో తీయగానో ఉంటాయి. అందుకే మన బావి నీళ్లతో స్నానం చేసినా బట్టలు ఉతికినా సబ్బు నురుగు రాదు.
5: అయితే ఊళ్ళో వాళ్ళందరూ ఈ బావి నీళ్లే తాగాల?
4: ఈ బావే కాదు, ఊరికి ఆ చివర ఒక పెద్ద చెరువు ఉంది. అక్కడక్కడ బోరింగులు కూడా ఉన్నాయి.
5: మా ఊరి చెరువులో ఎండాకాలంలో నీళ్లుండవు.
6: ఎందుకు?
4: ఏముంది, ఒక్క సముద్రం తప్ప మిగతా అన్ని బావులకు, చెరువులకు, నదులకు వర్షమే ఆధారం కదా. అందుకని ఎండాకాలంలో చెరువుల్లో నీళ్లు ఎండిపోతాయి. అదే నదుల్లో అయితే ఇసుకల్లో చలములు తీస్తే నీరు వస్తుంది. ఆ నీరు వాడుకుంటాం.
5: పిన్ని, ఇదేనా బావి?
4: అవునవును.
6: అమ్మో, చాలా లోతుగా ఉందే.
5: నీళ్లు కూడా కొద్దిగానే ఉన్నాయి.
4: పక్కకు జరగండర్రా, ముందు నీళ్ళు చేదుకుందాం.
5: ఏంటి పిన్ని, ఈ నీళ్ళల్లో కూడా నలకలున్నాయి?
4: అవును, దుమ్ము, ధూళి, ఆకులు, అలములు పడుతుంటాయి కదా, అందుకని అలా ఉంటాయి. రాము, ఇదిగో ఈ చిన్న బిందె నీవు తీసుకో. ఇక పోదాం పదండి ఇంటికి.
6: పిన్ని, నాకు చిన్న బకెట్ ఇవ్వు.
4: ఇదిగో తీసుకో. జాగ్రత్త, మీకు అసలే అలవాట్లేదు.
5: పిన్ని, ఈ నీళ్లు మురిగ్గా ఉన్నాయి కదా, మరి ఎలా తాగేది?
4: మన ఇంటికి వెళ్ళి ఈ నీళ్లను కాచి వడకట్టి కుండల్లో నింపుకుంటాం కదా.
6: కాచటం ఎందుకు?
4: నీటిని కాచటం వల్ల నీళ్లల్లో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి. తెల్లని శుభ్రమైన బట్టతో వడకట్టుకుంటే లవణాలు, మట్టి, నలకలు అన్నీ పోయి నీరు శుభ్రంగా ఉంటాయన్నమాట.
5: పిన్ని, మరి మన ఇంట్లో ఉన్న బావి నీటిని కూడా అలాగే చేసుకోవచ్చు కదా.
4: మన బావిలో ఉన్న నీళ్లలో లవణాలు కరిగిపోయి ఉంటాయి. నీటిని వడగట్టినప్పుడు మలినాలు మాత్రమే గుడ్డపై నిలిచిపోయి కరిగిన లవణాలు మాత్రం దిగిపోతాయి.
5: అసలు నీళ్లు ఎందుకు కలుషితం అవుతాయమ్మా?
4: ఏముంది, చెత్త, చెదారం, మట్టి, ఆకులు, సూక్ష్మజీవులు చేరడం వలన బట్టలు ఉతకటం, స్నానాలు చేయటం, పశువులను కడగడం, ఈత కొట్టడం, ఇట్లాంటి పనుల వలన బావులు, చెరువులు, నదుల్లో నీళ్లు కలుషితం అవుతుంటాయి.
5: మరి మనకు శుభ్రమైన నీరు ఎక్కడ దొరుకుతుంది?
4: బోరింగ్ పంపు నీటిలో మలినాలుండవు, కానీ నేలను బట్టి

0: ఏదో ఒక రుచి ఉంటుంది. కుళాయి నీరు అన్నిటికన్నా సురక్షితమైనవి.
1: అమ్మయ్యా, ఇల్లు వచ్చేసింది.
0: ఇక బిందెలు దించి కింద పెట్టండి.
1: అమ్మా, మామయ్య ఇచ్చాడే.
0: ఏమిటి, మామయ్య ఇచ్చాడా? అన్నయ్య, కులాసయ్యనా ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నానమ్మా. ఏంటి బావగారేరి?
0: ఏదో పని ఉందని బజారుకి వెళ్ళారులే.
2: ఏమిటి, పిల్లలందరూ చాలా బుద్ధివంతులైనట్లున్నారు, పనులవి కూడా చేసి పెడుతున్నారు నీకు.
0: నేను మంచినీళ్ళకని బావికెళ్తే అందరూ నా వెంట పడ్డారు.
2: ఏది, ఈ పిల్లలిద్దరూ మీ బావగారి పిల్లలు కదూ?
0: అవునవును. ఇదిగో వీడు రవి, ఇది సుజాత. పట్నంలో ఉంటుంటారు, సెలవులకని వచ్చారులే.
2: అయితే అందరూ కలిసి నీ బుర్ర తినేస్తున్నట్టున్నారు.
0: అదేం లేదన్నయ్యా, ఏదో ఆ చిన్ని బుర్రలకు అన్ని అనుమానాలేగా. అడుగుతుంటే చెప్తున్నా. అయినా ఇక నీవు వచ్చావుగా, నీకు అప్ప చెప్పేస్తాలే. అరే పిల్లలు, ఇక మిగతా విషయాలు మావయ్య అడగండి, చక్కగా చెప్తారు.
3: ఇక నా పని అయినట్టేనమ్మా. ఒక్క గుక్కెడు వేడిటి గనక నా గొంతులో పోస్తే గాని వీళ్ళ ప్రశ్నలకు నేను తట్టుకోలేనమ్మా.
0: అలాగే, ఇప్పుడే తెస్తానండి.
2: అరే పిల్లలు, ఇలా రండర్రా, హాయిగా ఈ చెట్టు కింద కూర్చున్నావు, రండి. ఇప్పుడు చెప్పండిర్రా మీ అనుమానాలు.
1: చెత్త, చెదారం, మట్టి, సూక్ష్మ జీవుల వల్ల బావుల్లో నీరు, చెరువుల్లో నీరు, నదుల్లో నీరు కలుషితం అవుతాయని, కుళాయి నీరు అన్నిటికంటే స్వచ్ఛమైనవని అమ్మ చెప్పింది. కుళాయి నీరు స్వచ్ఛంగా ఎలా ఉంటాయి మావయ్య?
2: నిజమేన, కుళాయి నీరు అన్నిటికంటే సురక్షితమైనవి, స్వచ్ఛమైనవి కూడా. ఎందుకంటే అవి తేర్చటం, వడపోయటం క్లోరినేషన్ పద్ధతుల ద్వారా శుభ్రం చేయబడతాయి కనుక.
1: బాగా వివరంగా చెప్పండి మావయ్య.
2: అలాగేనమ్మా, నీళ్లల్లో ఉండే అన్ని రకాల మలినాల్ని, రోగజీవుల్ని తొలగించి శుభ్రమైన మంచి నీటిని ప్రజలకు సరఫరా చేసే పథకం ఒకటి అన్ని పట్టణాలలో, గ్రామాల్లో ఉంది. దానినే రక్షిత మంచినీటి పథకం అంటారు. ఇందులో నీరు అనేక పద్ధతుల ద్వారా శుద్ధి చేయబడుతుందన్నమాట.
4: అంతమంది జనానికి కావలసిన నీళ్లు ఎక్కడి నుండి తెస్తారు?
2: భలే ప్రశ్న వేసేవరా. నదులు లేదా చెరువుల నుండి పెద్ద పెద్ద గొట్టాల ద్వారా ఒక ప్రదేశంలో ఏర్పరిచిన ట్యాంకుల్లోకి నీటిని సేకరిస్తారన్నమాట. ఆ నీటిలో పటిక పొడిని కలిపి ఉంచుతారు.
1: మరి ఆ నీళ్ళల్లో క్రిమి కీటకాలు ఏవి ఉండవా మావయ్య?
2: ఎందుకుండవమ్మా, ఉంటాయి. ఈ కప్పలు లేదా మరేవైనా క్రిమి కీటకాలు అందులోకి రాకుండా జల్లెడల వంటి వాణిని ఆ ట్యాంకులపై ఉంచుతారు. సెటిలింగ్ ట్యాంక్ అనే దానిలో ఆ నీటిని కదల్చకుండా కొన్ని గంటలు ఉంచితే ఇసుక లాంటి కరగని మలినాలు అడుగు భాగానికి దిగిపోతాయి.
4: ఆ తరువాత
2: అలా తేరిన నీటిని వడపోత ట్యాంకులోకి పంపుతారన్నమాట.
1: అదెలా ఉంటుంది మామయ్య?
2: దానికి అడుగున ఇసుక, గులకరాయి పేర్చబడి ఉంటాయి. అడుగు భాగం సన్నని చీలికలు కలిగి ఉంటుంది. ఈ పొరల గుండా నీరు ప్రవహించినప్పుడు నీళ్లల్లో ఉండే సూక్ష్మజీవులు ఇసుక రేణువులకు అంటుకొని ఆగిపోతాయి. ట్యాంకు అడుగున గల చీలికల ద్వారా నీరు క్రిందికి దిగుతుందన్నమాట.
1: ఆ నీళ్లు శుభ్రంగా ఉంటాయా మావయ్య?
2: లేదు లేదు. ఆ తర్వాత ఆ నీటిని క్లోరినేటెడ్ ట్యాంకుల్లోనికి పంపుతారు.
4: అందులోకి ఎందుకు పంపటం?
2: అందులో బ్లీచింగ్ పౌడర్ అనే పదార్థాన్ని కలుపుతారు. నీళ్లల్లో బ్లీచింగ్ పౌడర్ కలిపితే ఏమవుతుందో చెప్పండి.
1: అందులోని క్లోరిన్ వాయువు ఆ సూక్ష్మజీవులను నశింపచేస్తుంది.
2: బాగా చెప్పావమ్మా. కాబట్టి ట్యాంకులో నీరు పూర్తిగా శుభ్రపడతాయన్నమాట.
1: మరి అక్కడెక్కడో శుభ్రం చేసిన నీరు ఇక్కడ మనీళ్లలోకి ఎలా వస్తాయి?
2: పూర్తిగా శుభ్రమైన నీటిని ఓవర్ హెడ్ ట్యాంకుల్లోకి ఎక్కిస్తారు. అక్కడ నుండి పైపుల ద్వారా మన ఇళ్లల్లోని కుళాయిలకు సరఫరా చేయబడతాయన్నమాట.
1: మరి అప్పుడప్పుడు కుళాయిల్లో నీరు కూడా మురిక్గాను, వాసనగాను ఉంటాయి, ఎందుకని?
2: అదే, ఒక్కొక్కసారి నీళ్లు క్లోరిన్ వాసన వస్తుంటాయమ్మా. అప్పుడప్పుడు మురుగునీటి గొట్టాలు పగిలి మంచినీటి గొట్టాల్లోకి చేరడం లేదా పగిలిన మంచినీటి గొట్టాల్లోకి చుట్టూ ఉన్న మట్టి చేరడం వలన కూడా నీళ్లు కలుషితం అవుతాయన్నమాట.
4: మరి నదుల్లో నీరు ఎందుకు కలుషితం అవుతాయి?
2: పట్టణాల్లో జనాభా ఎక్కువ కదా, ఇండ్లలో వాడిన మురికి నీరు, చెత్త, చెదారం నీటి కాలువల ద్వారా నదులలోకి, చెరువులలోకి విడవబడుతుంది. ఇలా మలినాలు చేరిన నీరు కనుక దీనిని కలుషిత జలం అంటారు. ఇలా హానికరమైన పదార్థాలు నీటిలో చేరటాన్ని నీటి కాలుష్యం అంటారు.
1: నీటి కాలుష్యానికి ఇంకా కారణాలేంటి?
2: ఎందుకులేవో చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనాలు, వ్యర్థ పదార్థాలు నదులలోకి, చెరువుల్లోకి వదలటం వలన కూడా జల కాలుష్యం ఏర్పడుతోంది.
1: ఫ్యాక్టరీల వలన కూడా జల కాలుష్యం ఏర్పడుతుందా?
2: అంతేకాదు, పారిశ్రామిక

0: పారిశ్రామిక వాడలలో, ఫ్యాక్టరీలలోని వ్యర్థ రసాయనిక పదార్థాలు భూమిలోకి ఇంకి రంగుమారి బోరింగ్ పంపు నీరు కూడా కలుషితం అవుతోంది. దానివలన అన్ని వైపులా దుర్గంధం వ్యాపించి వాతావరణం చెడిపోతుందిరా.
1: బోరింగ్ నీళ్లు కలుషితమైతే తాగడానికి కూడా పనికిరావు కదా.
0: తాగడానికే కాదమ్మా, స్నానానికి, బట్టలు ఉతుక్కోవడానికి కూడా పనికిరావు.
1: ఆ నీళ్లు తెలియక జంతువులు తాగినా హానికరం కదా.
0: అవును, కలుషిత జలం నదుల్లో, చెరువుల్లో నివసించే జలచరాలు, మొక్కలకు కూడా హానికరం. మరి
2: నీటి కాలుష్యం వలన వచ్చే ప్రమాదాలేంటి?
0: నీటి కాలుష్యం వలన ప్రజలలో బంక విరేచనాలు, కలరా వంటి అనేక అంటురోగాలు వ్యాపిస్తాయి. హైదరాబాదులోని పఠాన్ చెరువు అన్న ప్రాంతానికి చుట్టుప్రక్కల ఉన్న ఫ్యాక్టరీల వలన అక్కడి గ్రామాల్లోని నీరు కలుషితం అయ్యి ప్రజలు అనేక రోగాల పాలవుతున్నారట.
1: మరి గ్రామాల్లో నీరు ఎందుకు కలుషితం అవుతాయి మాయ్యా?
0: మంచినీటి చెరువుల ప్రక్కన మల విసర్జన చేసినప్పుడు అందులో స్నానం చేసినా, బట్టలు ఉతికినా, పశువుల్ని కడిగినా రోగకారక క్రిములు చెరువులలోకి చేరుతాయి. దాని వలన ఆ నీరు కలుషితం అయ్యి రోగాలు వ్యాపిస్తాయి.
1: మరి దీనికి నివారణ మార్గం ఏంటి?
0: ఎందుకు లేవమ్మా, అందుకేగా గ్రామాల్లో అతిసార వ్యాధి లాంటివి ప్రబలినప్పుడు బ్లీచింగ్ పౌడర్ను చెరువులలోనూ బావులలోనూ కలుపుతారు. అన్ని రాష్ట్రాలలోనూ కాలుష్య నివారణ బోర్డులు నెలకొల్పి జల కాలుష్య నివారణకు ప్రయత్నాలు చేస్తున్నారు.
3: అన్నయ్య, పిల్లలు అందరూ లోపల రండి, టిఫిన్ రెడీ చేశాను.
0: ఏమిటమ్మా, టీ అడిగితే టిఫిన్ కూడా తయారు చేసావా?
3: మరే ఈ పిల్లలతో బాగా అలసిపోయావు కదా, టీ ఒక్కటే ఏం సరిపోతుందని.
0: నిజమేనమ్మా, బాగా ఆకలి కూడా వేస్తుంది. మంచి పని చేసావు చెల్లెమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా.
1: పిన్ని, ఈరోజు మేము చాలా విషయాలు తెలుసుకున్నాం.
3: అలాగా, ఇక మాటల తర్వాత. ప్రస్తుతం టిఫిన్ తినండి, చల్లారిపోతుంది.
1: అలాగే.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మంచినీటి కాలుష్యం అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని నీరు రక్షణ పాఠం వింటారు.
5: ఆగండి ఆగండి తల్లి, అట్లా పోట్లాడుకోకండి. బాబు నువ్వు ఇక్కడ నిలబడు. అమ్మా మీరు ఈ వెనక నిలబడండి. అయ్యయ్యో, నీళ్లు చూడండి ఎలా పోతున్నాయో.
6: లేదండి, నేనే ఈవిడ ముందు నిలబడాలి. నేను గంట క్రితమే వచ్చి నా బిందెలు క్యూలో పెట్టి చంటిబిడ్డ ఏడుస్తుంటే పడుకోబెట్టి వద్దామని ఇంట్లోకి వెళ్ళాను. ఇంతలో ఈవిడొచ్చి నేను ముందొచ్చాను కాబట్టి నేనే ముందుగా పట్టుకుంటాను అంటుందండి. ఇది ఏమన్నా న్యాయమా? మీరే చెప్పండి.
7: ఆ బిందులున్న మాట నిజమేనండి, కానీ ఆమె ఇంకా రాలేదని నేను బిందెలు నింపుకుంటున్నాను. ఇంకో రెండు బిందెలు నిండితే అయిపోతాయి, తర్వాత మీరే పట్టుకోండి అని బతిమలాడుతున్నా వినిపించుకోకుండా నన్ను తోసేస్తోంది.
5: అమ్మా, నీళ్లు నింపుకోవడంలో అందరూ స్వార్థం చూపించడం సహజమే, ఎందుకంటే నీరు చాలా విలువైంది. అయితే మీరిద్దరిలో ఎవరూ పట్టుకోకుండా ఒకరినొకరు తోసుకుంటుంటే అక్కడ ఎంత నీరు వృధాగా పోతుందో మీరు గ్రహించడం లేదు. ఇలాంటప్పుడే మనం కాస్తంత ఓర్పు నేర్పు చూపించాలి. ముందుగా మనం ఇక్కడ ఆలోచించవలసింది నీరు పొదుపుగా వాడుకోవడం ఎట్లా అనేది. అమ్మా బెంది నిండింది, ఇంకోటి పెట్టండి. అయ్యా మీరంతా చక్కగా క్యూలో నిలబడండి.
8: ఈ వర్షాలు ఎప్పుడు పడతాయో, ఆ రిజర్వాయర్లు ఎప్పుడు నిండుతాయో, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో.
5: ఇంతకీ మీకు బోర్లున్నాయమ్మా?
7: ఉన్నాయి, ఏం లాభం, అవి ఎండిపోయాయి.
5: అవును, మరి వర్షపాతం క్రమేణా తగ్గిపోతున్నందున భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయమ్మా.
7: అసలు వీటన్నింటికి కారణం జనాభా అదుపులో లేకుండా పెరగడమేనని అనిపిస్తోంది.
5: అంతేకాదమ్మా, విచ్చలవిడిగా సాగుతున్న కాంక్రీటు నిర్మాణాలు, తరిగిపోతున్న వృక్ష సంపద, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, ఇట్లా ఎన్నో కారణాల వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, ఫలితంగా వర్షపాతం తగ్గిపోతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారమ్మా.
8: మరి ఈ నీటి సమస్య ఎలా తీరుతుందండి?
5: ఏముంది, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ నియంత్రించడం ఒక్కటే పరిష్కార మార్గం.
7: అంటే నీటి వాడకం తగ్గించాలంటే ముందుగా జనాభా పెరుగుదలను అరికట్టాలి అంతేగా.
5: అంతేగా, మరి జనాభా పెరుగుతున్న కొద్దీ నీటి వాడకం పెరుగుతుంది,

0: దాంతో నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు బోర్లు తవ్వించి భూగర్భ జలాలను వెలికి తీస్తున్నారు. వర్షపాతం తగ్గిపోవటం, కురిసిన అరకర వర్షం నీరు కూడా భూమిలోకి ఇంకిపోయే అవకాశం లేకపోతుండటం వల్ల భూగర్భ జలమట్టం ఏటి కాయేడు అడుగంటిపోతుంది.
1: జనాభా అవసరాలకు తగ్గట్టుగా గృహాలు, షాపులు, రోడ్లు అన్ని కాంక్రీట్ మయం చేస్తూ ఉండడం చేత వర్షం నీరు భూమిలోకి ఇంకిపోయే అవకాశమే లేకుండా పోతుంది.
0: అందుకే మనం వృక్షాలను ఎక్కువగా నాటాలి. చెట్లు ఎంత ఎక్కువగా ఉంటే ఉష్ణోగ్రత అంత తగ్గుతుంది, వర్షాలు ఎక్కువగా కురుస్తాయి.
2: అంతేకాదు, లభించిన ఈ కాసిన నీళ్లను పొదుపుగా వాడుకోవడం కూడా నేర్చుకోవాలండి.
0: అందుకేనమ్మా మనకు లభ్యమయ్యే ఈ కాస్త నీటిని ఎంతో పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవటం మనమంతా నేర్చుకోవాలి. మనం బట్టలు జాడించిన నీరు ఒక పెద్ద బకెట్లో పోసి ఉంచుకొని మరుగుదొడ్లలోనూ పెరటి మొక్కలకు వాడుకోవచ్చు. ఇళ్ళని నీళ్లు పోసి కడకుండా రెండు బకెట్ల నీళ్లతో తుడుచుకొని ఆ నీటిని ఇంటికి వెనుక ముందు ఉన్న చెట్లకో లేక మీరు కుండీల్లో పెంచుకుంటున్న మొక్కలకో పోసుకోవచ్చు. అట్లాగే అంట్లు కడుక్కునేటప్పుడు కింద ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకుంటే కడిగిన నీరంతా అందులో పడుతుంది, ఆ నీరు కూడా మొక్కలకు పోసుకోవచ్చు. అట్లాగే బియ్యం కాయగూరలు కడిగిన నీరు కూడా వృధా చేయకుండా తోమటానికి వేసిన అంట్ల గిన్నెల మీదో లేక మొక్కలకో వాడుకోవచ్చు. అసలు మనం పొదుపుగా నీరు వాడుకోవాలి అన్న ఆలోచన గనక ఉంటే ప్రతిసారి నీటి వాడకంలో ఇట్లా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం.
1: అవునండి, మీరు చెప్పింది అందరం ఆచరిస్తే ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవచ్చు.
0: అవును, మరి కనీసం ఇప్పటి నుంచి నీటిని పొదుపుగా వాడుకోవటం పాటించండమ్మా. ఇట్లా కుళాయల దగ్గర దెబ్బలాడుకోకుండా నీటిని వృధా చేయకుండా ఒకరి తర్వాత ఒకరు పట్టుకోండి.
1: అలాగేనండి.
3: అమ్మా అమ్మా, ఈ సెలవుల్లో నేను అమ్మమ్మ గారి ఊరు వెళ్తాను, పంపించవా అమ్మా?
4: అలాగేలే, మీ నాన్నగారు డ్రైవర్కు చెప్పి బస్సు ఎక్కిస్తారు, వెళ్దువుగానిలే. ఇంతకీ అక్కడికి వెళ్ళి అమ్మమ్మని విసిగిస్తావా?
3: నేనేమీ విసిగించను, ఎంచక్క తాతయ్య గారి వెంట పొలానికి వెళ్తాను. నాకైతే అక్కడే ఉండి చదువుకోవాలనిపిస్తుంది.
4: ఎందుకని? ఇక్కడ స్కూల్ నచ్చలేదా?
3: అబ్బా అది కాదమ్మా, అమ్మమ్మ గారి ఊరు చాలా అందంగా ఉంటుంది. పచ్చని పొలాలు, చిక్కటి పాలు, తీయని గడ్డ పెరుగు, చల్లని గాలి, గమ్మత్తైన ఆటలు.
4: ఇంకా
3: అసలు ఇక్కడలాగా శబ్దమే ఉండదు. ఎద్దుల మెడలో గంటలు చేసేటప్పుడు అప్పుడప్పుడు ఆ ఊళ్ళో నుంచి వెళ్లే వాహనాల శబ్దం తప్ప ఎప్పుడు పల్లెంతా నిశ్శబ్దంగా ఉంటుంది.
4: అబ్బో, చాలా విషయాలు గ్రహించావే. మొక్కలకి చుట్టూ పాదులు తవ్వి గట్లు కట్టడం, నీళ్లు పోయడంలో కూడా సాయం చేయాలి.
3: అట్లాగేనమ్మా. అబ్బా ఆ అరటికెల చూడు తాతయ్య, ఎంత పెద్దదిగా ఉందో. ప్రతిరోజు రకరకాలుగా వాడుకుంటున్న నీరంతా ఈ మొక్కలకు వెళ్తూ ఉండడం వలన మనం ప్రత్యేకంగా నీళ్లు పోయిన అవసరం లేదు, కదూ తాతగారు?
5: అవునరా రాము, నీరు ప్రతి జీవికి అవసరమే. గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. అవి లేకపోతే ఈ జీవరాశే ఉండదు.
3: అవును తాతయ్య, ఇక్కడ పల్లెల్లో జనాభా తక్కువ కాబట్టి మీకు నీటి సమస్య తక్కువగా ఉంది. మా పట్టణాల్లో నీటి కోసం తాతాలాడే జనాన్ని చాలా మందిని చూస్తూ ఉంటాం. అసలు తాతయ్య, ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోంది?
5: ఎక్కడి నుంచంటే బావులు, చెరువులు, కాలువలు, నదుల ద్వారా నీరు వస్తుంది. మీ పట్టణాల్లో అయితే గొట్టాల ద్వారా నీటిని సరఫరా చేస్తారు.
3: మరైతే ఆ చెరువులు, బావులు, నదుల్లోకి నీరు ఎక్కడి నుంచి వస్తోంది?
5: ఒరే రాము.
3: ఏంటి తాతయ్య?
5: సముద్రాలు, నదులు, చెరువుల్లోని నీరు సూర్యరశ్మికి ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయని తెలుసుగా.
3: అవును, చల్లటి గాలి తగిలి వర్షాలుగా కురుస్తాయని టీచర్ చెప్పారు. కొండలపైన కురిసిన వర్షం క్రిందకు ప్రవహించి కాలువలు, చెరువులు, నదుల్లోకి వచ్చి చేరుతుంది కదూ.
5: మరి వర్షాలు ఎక్కువ పడినా తక్కువ పడినా మనకు కలిగే నష్టాలేమిటో బాగా ఆలోచించి చెప్పు.
3: వర్షాలు ఎక్కువగా పడటాన్ని అతివృష్టి అంటారు. వరదలొచ్చి పంటలు పాడైపోతాయి, ప్రజలు పాపం ఇబ్బంది పడతారు.
5: మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలుసు.

0: వరదలు వచ్చే ప్రాంతాల్లో చిన్న కాలువలు గుంటలు తవ్వి ఆ వరద నీరు వాటిల్లోకి మళ్లిస్తే నీరు వృధా అవటానికి అవకాశమే ఉండదు. నీటిని బాగా రక్షించుకోవచ్చురా. ఒక్కోసారి అనావృష్టి అంటే వర్షాలు కురవనప్పుడు ఆ నిలువ ఉంచిన నీరు వాడుకోవచ్చు.
1: మరి ఆ కాలువలో పంపే నీరు కూడా ఆవిరైపోకుండా భూమిలోకి ఇంకిపోకుండా గొట్టాల ద్వారా కూడా చెరువులోకి పంపు చేయవచ్చు కదా తాతగారు?
0: బాగా చెప్పావురా. అలాంటి ప్రయత్నాలు కొన్ని చోట్ల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుండి పెద్ద పైపు లైన్ల ద్వారా హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలకు మంచినీటి సరఫరా చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందిరా.
1: ఒక్కోసారి మా నగరంలో రోడ్ల మీద బోలెడంత నీరు పారుతూ ఉండడం చూస్తాను తాతయ్య. అలా ఎందుకు వృధా అవుతుంది తాతయ్య?
0: ఎందుకంటే డ్రైనేజీ పైపులు గాని మంచినీటి పైపులు గాని పగిలిపోయిన కారణంగా అట్లా నీరు పారుతూ ఉంటుంది. వెంటనే వాటి స్థానంలో కొత్త పైపు లైన్లు వేయకపోతే చాలా నీరు వృధా అయిపోతుందిరా.
1: సూర్యరశ్మికి నీరు ఆవిరైపోకుండా ఏవో రసాయనాలు చల్లుతారట, నిజమా తాతగారు?
0: అవునవును, ఒక రకమైన రసాయనాన్ని చల్లి నీటి ఆవిరిని నిరోధించవచ్చు అని ఆ మధ్య పేపర్లో చదివానరా. మరి దాన్ని వినియోగిస్తున్నారో లేదో తెలియదు. మరి
1: తాతగారు, చెట్లు బాగా నాటితే వర్షాలు బాగా కురుస్తాయి అంటారు, అదెట్లా సాధ్యం?
0: పచ్చని చెట్లు చల్లని గాలినిస్తాయి, అంచేత వర్షాలు పడటానికి తోడ్పడతాయి. అలా వెళదాం పదా. మన పొలంలో పాలేరు పంపు సెట్ ఆడిస్తున్నాడో లేదో చూద్దాం.
1: పంపు సెట్ ఎందుకు పెట్టించారు తాతగారు? అంత పెద్ద కాలువ ఉందిగా.
0: మన తూర్పు పొలంలో కాలువ నీటితో పంట సాగు చేస్తున్నావురా. ఎందుకంటే అది మాగాణి భూమి, అంటే పల్లంగా ఉంది కాబట్టి పెద్ద కాలువ నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా నీటిని సరఫరా చేసుకుంటాం. కానీ మన పడమటి పొలం ఉంది చూసావు, అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు.
1: చూశాను.
0: అది బాగా ఎత్తుగా ఉంది, కాలువ నీరు ఎక్కదు, అందుకే బోర్ వేయించాను. దీనిని మెట్ట భూమి అంటాం. రే సుబ్బయ్య, పొలానికి నీరు పెట్టడం అయిపోయిందా? ఎక్కడ తగలడ్డాడో ఏమిటో, కనపడి చావడే.
1: తాతయ్య, పంపు సెట్ రూమ్ దగ్గర ఎవ్వరూ లేరు, తాళం వేసింది.
0: ఆహా, అదిగో మన పొలం అంతా నీటితో తడిసిందిరా చూడు చూడు. సుబ్బయ్య నీరు పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాళ్ళే.
1: తాతగారు, అవేంటి ఫౌంటైన్ లో ఉన్నాయా పొలంలో?
0: వాటినే స్ప్రింక్లర్స్ అని అంటారా. నీరు ఎక్కువ వృధా కాకుండా తక్కువ నీటితో పొలాన్ని తడుపుతావురా. ఇక్కడ నీకు మరో రెండు రకాల నీటి పొదుపు పద్ధతులు చూపిస్తాను రారా. ఇదిగో చూసావా, ఈ పొలం చుట్టూ ఎత్తుగా గట్లు కట్టాను చూడు.
1: అవునవును, అదేంటి పొలం నిండుగా నీళ్లున్నాయి.
0: అదే ఇవాళ పెట్టిన ఈ నీరు రేపటి వరకు మెల్లగా భూమిలోకి ఇంకిపోతుంది. ఆ నీటినే మొక్కల వేళ్ళు పీల్చుకుంటాయి. ఇట్లా పంట చేతికొచ్చే వరకు దాదాపు 5-6 సార్లు తడుపుతాంరా.
1: ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది తాతయ్య?
0: అదే ఆ పెద్ద కాలువ నుండి చిన్న చిన్న కాలువలు తవ్వాను చూడు. కనిపిస్తోందా? పొలం అంతా నిండాక గట్టు పూడుస్తాం. చుట్టూ ఎత్తుగా గట్లు కట్టడం వల్ల నీరు బయటికి పోయే అవకాశమే ఉండదు. అదిగో ఆ పొలంలో మొక్కల కుదుళ్లలోకి గొట్టాల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు చూడరా రాము, చూడు చూడు.
1: అవును, మొక్కల కుదుళ్లలో చుక్కలు చుక్కలుగా నీరు పడుతోంది.
0: అది సూర్యరశ్మికి నీరు ఆవిరైపోదు. ఈ మామిడి నిమ్మ బత్తాయి మొక్కలకి ఎప్పుడూ నీరు అందుతూ ఉండటం వల్ల ఎంత ఏపుగా పెరిగాయో చూడు. ఈ పద్ధతిని డ్రిప్ సిస్టమ్ అంటారు. అలా నీటిని రక్షించుకోవటానికి చాలా పద్ధతులున్నాయిరా రాము.
1: అదేంటి తాతయ్య, ఆ వాటర్ ట్యాంక్ని ఎప్పుడు కట్టించారు?
0: ప్రభుత్వం వారు రక్షిత నీటి సరఫరా పథకం కింద చాలా పల్లెల్లో తాగే నీరు అందించే ట్యాంకులను కట్టి నీటిని వాటిల్లో నిల్వ ఉంచి సూక్ష్మజీవుల్ని హరించే రసాయనాలతో శుభ్రం చేసి గొట్టాల ద్వారా సరఫరా చేస్తున్నారా.
1: అంటే మా పట్టణాల్లో ఉన్నట్లే, మరి మన ఇంట్లో ఎక్కడ పెట్టించారు మంచినీళ్ళ కుళాయి?
0: వంటింట్లోనే ఉందిరా, వెళ్ళాక చూపిస్తానులే. ఈ రక్షిత నీటి సరఫరా పథకాల వల్ల పల్లెల్లోని ప్రజలు మంచినీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనే లేదు.
1: అయితే వర్షాలు సరిగ్గా పడకపోతే ఇక్కడ కూడా మంచినీళ్ళ కరువు వస్తుందిగా.
0: అవునరా.

0: వర్షాలు సకాలంలో సరిగ్గా పడకపోతే నేలంతా బీటలు వారిపోతుంది. ఆహారం కొరత మానవులకే కాదు జంతువులకు కూడా ఏర్పడుతుంది. జీవరాశికి నీరు లభ్యం కాదు. చూడు, జీవించినంతకాలం ప్రతి జీవికి నీరు చాలా అవసరంరా.
1: అందుకే మొన్న ఈ మధ్య జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మేమంతా చాలా చోట్ల మొక్కలు నాటాం. అవి పెరిగి చెట్లయితే మనకు వర్షాలు బాగా పడతాయి, వాతావరణం శుభ్రంగా ఉంటుంది, భూమి పొరల్లో నీరు నిల్వ ఉంటుంది, భూమి పై పొరల్లోని సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా కాపాడతాయి. ఇట్లా ఎన్నో విషయాలు మాకు చెప్తూ మా టీచర్లు మొక్కలు నాటించారు తాతయ్య.
0: కాబట్టి మనందరం కలిసిమెలిసి ఆ విధంగా కృషి చేస్తే నీటిని వృధా చేయకుండా పరిరక్షించుకోవచ్చు.
1: అలాగా
0: సరే సరే, చీకటి పడుతుంది, ఇంకా ఇంటికి వెళ్దాం పద.
1: పదండి తాతయ్య.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మంచినీటి కాలుష్యం మరియు నీరు రక్షణ అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువగల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420099.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. ఈరోజు మన పర్యాటకంలో ఒక మంచి ప్రాంతాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. గోదావరి జిల్లాలంటేనే ప్రతి ప్రాంతం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కోనసీమ అందాలు, గోదావరి అందాలు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ప్రకృతికి సహజమైన అందాలు ఇవన్నీ. అయితే ఈ అందాల్లో మనం చూడవలసినవి చాలా ప్రదేశాలు ఉన్నాయి. కృష్ణా గోదావరి జిల్లాలంటే ఏదో ఒక ప్రాంతాన్ని గురించి చెప్పుకున్నా ఆ పక్కనే మరొక సుందరమైన ప్రదేశం మాకు ఎప్పుడూ కూడా మనకు కనిపిస్తుంది. అంతటి సహజ సిద్ధమైన అందాలతో కూడుకున్న ప్రాంతం మనకి గోదావరి జిల్లాలోనే రాజమండ్రికి

అతి దగ్గరలో ఉన్న కడియపు లంక. దీన్ని కడియం అంటారండి. వాస్తవంగా ఇది దేశ విదేశాల్లో కూడా ఈ కడియపు లంక పేరు మారుమోగిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ మట్టిలో ఏ మహత్యం ఉందో తెలియదు గానండి, గడ్డి మొక్క కూడా అందమైన పూల దృశ్యం అవుతుందండి. అక్కడ అడుగు పెడితే చాలు, మనసంతా పరవశిస్తుంది. పుట్టే ప్రతి మొక్క బోసినవ్వుల పాపాయిలా కనిపిస్తుంది. అక్కడ ప్రతి ఇల్లు కూడా ఒక పూలవనం. పర్యావరణాన్ని కాపాడేందుకు మేము ఉన్నామంటూ పిలుస్తున్నాయి కడియం నర్సరీలండి. ఇక్కడ ఎక్కడ చూసినా నర్సరీలే కనిపిస్తాయి మనకి. ఇప్పుడంతా కూడా పట్టణాల్లో మనకి రాతి జంగిల్స్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ ఐరన్ జంగిల్స్ అయిపోయినాయి. ఇంచుమించు మనకి ఎక్కడ చూసినా సిమెంటు కట్టడాలు తప్ప మొక్కలు అనేవి కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు 100 సంవత్సరాల చెట్టు చూడాలంటే ఎక్కడో అరుదుగా కనిపిస్తుంది తప్ప ప్రతి ప్రాంతంలోనూ లేవు. గతంలో అయితే అశోకుడు చెట్లు నాటెను అనేవారు. అప్పట్లో రాజులు కూడా బాటసారుల కోసం ప్రత్యేకంగా రహదారి వెంబడి పెద్ద పెద్ద చెట్లు నాటేవారు. ఎందుకంటే వారు ప్రయాణించేటప్పుడు ఎండకి కానీ వానకి కానీ కాసేపు అక్కడ సేదదీరటానికి కానీ ఉపయోగపడతాయనే సదుద్దేశంతో. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చెట్లు స్థానే అంతా కూడా కట్టడాలు వెలుస్తున్నాయి, దాంతో చెట్లన్నీ కనుమరుగైపోతున్నాయి. రహదారుల పక్కన ఇప్పుడు చెట్లు చూడాలన్నా చాలా అరుదుగానే కనిపిస్తున్నాయి. ఎక్కడో పల్లెటూరులో తప్ప పట్టణాల్లోని మనకి చెట్లే కనిపించటం లేదు. కానీ కొన్ని దేశాల్లో అయితే ప్రత్యేకంగా చెట్లని వారు పెంచుతారు, ప్రభుత్వాలు కూడా వాటికి నిధులు కూడా కేటాయిస్తాయి. ఇక మనకి కడియం నర్సరీల గురించి మాట్లాడుకోవాలంటే ఎటు చూసిన రంగురంగుల పూల సుగంధ పరిణామాలు వెదజల్లుతూ స్వాగతం పలుకుతాయి. ఇక్కడ ఊహకందని ఎన్నో రకాల మొక్కలు హోయలు వలకబోస్తూ కనువిందు చేస్తాయండి. మధురమైన పండ్ల తోటలు అందించే చల్లటి చిరుగాలులు, అలాగే పూల మకరందం కోసం తుమ్మిదులు చేసే జూంకార నాదాలు, పక్షుల కుహుకుహు రాగాలు, తోటల్లో సెలయేరుల్లాంటి నీటి బోదిలు వెరసి ఇక్కడ సుందర దృశ్యాల కులువుగా మంజుల భావాల నెలవుగా బాసిల్లుతున్నాయి కడియం నర్సరీలండి. కడియం చాలామంది తమ ఇళ్లల్లో మొక్కలు వేసుకోవడానికో లేకపోతే తన తోటల్లో చెట్లు పాతుకోవడానికి ఇక్కడ ఎక్కువగా వెళ్లేవారు ఉంటారు. ఈ గోదావరి జిల్లాలో కావచ్చు, హైదరాబాద్ వంటి నగరాలకు కూడా ఇక్కడి నుంచే మొక్కలు రవాణా అవుతూ ఉంటాయి. కడియం మండలంలోని బుర్రిలంక, అలాగే కడీపులంక, వెంకాయమ్మపేట, పొట్టిలంక, కడీపు సావరం, కడియం, అలాగే వీరవరం, జేగురుపాడు, దామిరెడ్డిపల్లి, వేమగిరి, మురమండ ఇలాంటి దాదాపు ఒక 10-15 గ్రామాల్లో 6,000 ఎకరాల్లో 700 నర్సరీలు వరకు ఉన్నాయండి. ఒకే చోట ఇంత పెద్ద విస్తీర్ణంలో నర్సరీల సాగు మరెక్కడా లేదు. దేశంలోనే అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఇక్కడి నుంచి మొక్కలు ఎగుమతవుతుంటాయి. ఎంతో భిన్నమైన విభిన్నమైన మొక్కలు ఇక్కడ దొరుకుతాయండి. అసలు కడియపు లంకలో ఈ నర్సరీలు ప్రారంభించడానికి కారణం మనకి 1902లో రావు చిన్నారావు అనే ఒక ఆసామి విదేశాల నుంచి కొన్ని మొక్కలు సేకరించి ఇక్కడ కడియపు లంకలో రాయల్ నర్సరీ స్థాపించారండి. అది మొదలు. అప్పటి నుంచి కూడా అక్కడే కడియంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దినదిన ప్రవర్ధమానమై అనేక నర్సరీలైతే ఇక్కడ ఇప్పుడు చూస్తే 100 నర్సరీలు ఉంటాయి. కరివేపాకు మొక్క నుండి పైకస్ వంటి ఖరీదైన మొక్కలు కూడా కడియం నర్సరీల్లో ఉత్పత్తి అవుతున్నాయి. అంటే ఇక్కడే వాళ్ళు ఆ మొక్కల్ని ఉత్పత్తి కూడా చేస్తారు. కొన్ని దిగుమతి చేసుకుంటారు కొన్ని దేశాల నుంచి, అలాగే కొన్ని మొక్కల్ని ఇక్కడే ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. ఆకులే పువ్వులుగా మారే ఫాన్సీటియా, అలాగే పందిరలా అల్లుకుని రమణీయమైన పూలనిచ్చే క్రీపర్, సువాసనలు ఇక్కడ గుప్పు మన్పించే విధంగా ఉంటాయి. అలాగే మనకి ఎప్పటి నుంచో మనకు తెలుసు సంపెంగ ఆకారంలో ఉండే పరిమాణంలో ఉండే కోడిగుడ్డులా

అంటే మొక్కలు కూడా ఇక్కడ అందంగా కనిపిస్తాయండి. ఓడలు తిరిగి ఏళ్ల వయసున్న చిన్నపాటి కుండీల్లో అమెరిన, అదే దాన్ని ఇంగ్లీష్లో అయితే బోన్సాయ్ అంటారు, తెలుగులో అయితే వామన వృక్షాలు అంటారండి. అవి ఏళ్ల వయసు ఉంటాయి, దానికి ఇంచుమించు 25 ఏళ్ళ వయసున్న మనకి 2 అడుగులు కూడా మొక్క కుండీలో అమిరిపోయేలా ఉంటుందండి. ఎంతో అందంగా ఉంటాయి. వీటినే బోన్సాయి మొక్కలు అంటారు. చింత చెట్లు కూడా మనకి 25-30 సంవత్సరాల వయసున్నప్పటికీ కూడా చాలా చిన్నగా తక్కువ ఎత్తులో ఉండటం మనం గమనించవచ్చు. మట్టి లేకుండానే అల్మారాల్లో పెరిగే లక్కీ బ్యాంబో మొక్కలు, మనకి వెదురు మొక్కలు, వాటికి నీరు పోస్తే చాలు, మనకి మట్టి వేయన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా బొకేలకు బదులుగా ఇలాంటి మొక్కలే గిఫ్ట్లుగా ఇవ్వటం, అభినందనలు తెలిపేటప్పుడు, ఎవరికన్నా స్వాగతం పలికేటప్పుడు ఇట్లాంటి మొక్కలనే ఎక్కువగా ఇస్తున్నారు కూడా, మీరు గమనించే ఉంటారు. ఇవి ఎండ లేకపోయినా బెడ్రూమ్లో కూడా పెంచుకునే ఇండోర్ ప్లాంట్స్, అవే రాకీ క్రీపర్ జీనస్ ప్లాంట్లు. అలాగే సీతమ్మవారి వాలుజడ, ముళ్ళతో పెరిగే కాక్టస్, ఇలా ఎన్నో మొక్కలండి. అసలు ఒక మొక్కని కాదు, కనువిందు చేస్తాయి. ఇక్కడికి వెళ్తే మనం నర్సరీని చూడాలంటే ఒక రోజంతా సరిపోదు. ఇంచుమించు ఎప్పుడైనా మీరు మీ టూర్ షెడ్యూల్లో గోదావరి అందాలు చూస్తూ, అలాగే రాజమండ్రి అందాలు చూస్తూ ఆ పక్కనే ఉన్న కడియపులంకి వెళ్తే మీకు ఎన్నో మొక్కలు, అరుదైన మొక్కల్ని చక్కగా చూడొచ్చండి. మీరు కావాలంటే మీరు మీ ఇంటికి తెచ్చుకుని ఆ మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు. ఒక్కసారి తెచ్చుకుంటే మీకు ఆ సహజమైన మొక్కలు పెంచేవారికి తెలుస్తుంది మొక్కలు పెంచే విధానం. అరుదైన మొక్కలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇవి కాక కనకాంబరం, బంతి, చామంతి, గులాబీ, మనకి ఎప్పటి నుంచో పల్లెటూళ్ళలో ఉంటాయి చూసారా పూల మొక్కలు. ఈ మల్లె వంటి పూల తోటలు కూడా మనకి కడియపులంకి వెళ్తా ఉంటే దారి పొడుగునా కూడా మనకి ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. వాటర్ యాపిల్, సపోటా, నారింజ, ద్రాక్ష, మామిడి, జామ, బొప్పాయి, కొబ్బరి, ఒకటేంటండి అసలు మనకి చిన్న చిన్న హైబ్రిడ్ మొక్కలు అంటారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మన ఆవరణలో, ఇంటి ఆవరణలో వేసుకునే మొక్కలన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటున్నాయి, మామిడికాయలు కాసేస్తాయి, చిన్నగా ఉంటాయి. అవి ద్రాక్ష తోటలు కూడా సాధారణంగా మన వాతావరణం ద్రాక్ష తోటలకి అనువైనది కాదంటారు, కానీ ఈ మధ్యకాలంలో చూస్తే వాళ్ళు టెర్రస్ మీద ఈ పెంపకం ద్రాక్ష కూడా ద్రాక్ష పొదలు వేసుకోవటం, ఆ ద్రాక్ష కాయలు, ద్రాక్ష గుత్తులు కూడా మనం చాలా వరకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. మిద్దె తోటలు పెంచేవారు ఎక్కువగా ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి కడియం నర్సరీలో. ఆకుపచ్చని తివాచీ లాంటి లాన్, మనకి ఇంటి ముందు కానీ ఆఫీసుల ముందు లేదా పెద్ద పెద్ద భవంతుల ముందు లాన్లు ఉంటాయి, పచ్చగడ్డిలా ఉండే లాన్లు ఉంటాయి, అవి కూడా ఇక్కడ మనకి లభ్యమవుతాయి. ఈ లాన్లు మధ్యలో సేద తీర్చే రకరకాల మొక్కలతో పాటు ఎంతో అందంగా ఉండే మొక్కలను కూడా ఈ లాన్ల మధ్య ఏర్పాటు చేసుకోవచ్చు. అవి కూడా వీరు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు ఎవరైతే ఈ సందర్శకులు ఉంటారో, ఈ కడియం నర్సరీలకు వెళ్ళేవారు, ఈ సపరివారంగా కుటుంబ సపరివారంగా వెళ్ళేవారు, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా చూసి మీకు కావలసిన మొక్కలను కూడా తెచ్చుకోవచ్చండి. కడియపులంక ఒక నర్సరీలకి ప్రధానంగా ఉంటే ఇంచుమించు కడియపులంక దగ్గరలోనే పూల మార్కెట్లో పూలు కూడా దొరుకుతాయి. ఇక్కడి నుంచే మన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకి ఈ పువ్వులు, హోల్సేల్ పువ్వుల మార్కెట్ కూడా ఉంది. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, విందు వినోదాలు జరిగినప్పుడు టోకుగా ఎక్కువ మొత్తంలో పువ్వులు కొనుగోలు చేయాలంటే కడియపులంక వెళ్ళి మన వారంతా కూడా అక్కడ హోల్సేల్గా ఈ పువ్వులు కొను తెచ్చుకోవడం కూడా మనకి చాలామందికి తెలుసు, కొంతమందికి అనుభవం కూడా ఉంది. ఈ పూల మార్కెట్లో రాసులుగా పోసి ఉంటాయి. ఇంచుమించు అవన్నీ చూస్తామంటే మనకి ఎలా కనిపిస్తుందంటే ఒక ఇంద్రధనస్సులా కనిపిస్తాయండి. కడిపు సావరంలో 6 ఏళ్ల పాపాయ నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు అక్కడంతా కూడా ఈ వేరే పని ఉండదండి. వీరికి పువ్వుల పనే, పువ్వులు అమ్ముకోవటం, పువ్వులు దండలు తయారు చేయటం, పువ్వుల్ని సపరేట్ చేయటం, పువ్వులు కొయ్యటం, పూల మొక్కలకు నీళ్లు పోయటం, ఇలా రకరకాలన్నమాట. పూలతోటే వాళ్ళు సహజీవనం. తెల్లారు లేచిందంటే రాత్రి వరకు కూడా ఆ పూల తోటల్లోని, ఆ కడియపు నర్సరీల్లోనే వీళ్ళ జీవితం వెళుతూ ఉంటుంది.
అంత చక్క

చక్కగా వీరు ఎంజాయ్ చేస్తూ ఆ పూల సువాసనల మధ్య, చక్కటి పూల మధ్య పూల చెట్లు కూడా కబుర్లు చెప్తాయంట. అవి మనం వినలేదనుకోండి, కానీ కవి మనసు అది, కవి మనసుతో చూస్తే మనకి పువ్వులు కూడా మాట్లాడతాయంటారు. అలాగే కడియంలో పిచ్చి మొక్కలు కూడా ఏపుగా ఎదిగి చక్కగా విచ్చుకుని పలకరిస్తాయంట. అంటే అన్ని అందమైన పూల మొక్కలను చూశాక పిచ్చి మొక్క

0: జాతీయ రహదారిని ఆనుకుని రాజమండ్రి నగరానికి ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. గోదావరి నది ఒడ్డున ఉన్న ఇవన్నీ కూడా కడియబ్లాంక అంటే ఇంచుమించుగా గోదావరి నది ఒడ్డునే ఉంటుంది. రాజమండ్రి నుంచి నేరుగా కడియు లేదా కడియబ్లాంక వచ్చి నర్సీని చూడవచ్చు. రాజమండ్రి నుంచి వెళ్ళడానికి ఆటోలు, సిటీ ఆర్టీసీ బస్సులు కూడా సదుపాయం ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకుల కోసం కడియబ్లాంకలోనే ప్రభుత్వం బృందావన్ అనే అతిథి గృహాన్ని కూడా ఏర్పాటు చేసింది. అలాగే పేరు మోసిన నర్సరీల్లో పర్యాటకుల కోసం దూర ప్రాంతాల నుంచి వస్తారు చూసారు, హైదరాబాదు లేకపోతే బెంగళూరు ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు పర్యాటకులు కావచ్చు, ఈ పూల చెట్లు ఇవన్నీ కొనుగోలు చేసుకునే కస్టమర్లు కావచ్చు, వీరి కోసం అయితే ప్రత్యేకంగా నర్సరీ దగ్గరలోనే గెస్ట్ హౌస్లు కూడా నిర్మించారు. ఈ ప్రాంతంలో భోజన హోటళ్ళు, చక్కటి వంటకాలు కూడా లభిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితేనండి, కడియంలోని నర్సరీలు చూడటం, పూల మొక్కలను చూడటం, మొక్కలతో ఆస్వాదించటం ఇవంతా ఒక ఎత్తు అయితే, దగ్గరలోనే పిచ్చుకు లంక అనే ఒక చిన్నపాటి గోదావరి మధ్యలో ఉన్న లంక ఉంటుందండి. ఇది ఉభయ గోదావరి జిల్లా వాసులు రాకపోకలు సాగించే కాటన్ బ్యారేజీకి సమీపంలో ఉంది. రాజమండ్రికి అతి చేరువుగా ఉంటుంది ఈ పిచ్చుకు లంక ప్రాంతం. ఇక్కడైతే ఎప్పుడూ పర్యాటకులతో సందడి సందడిగా ఉంటుంది. ఇక్కడే కాటన్ బ్యారేజీ, అలాగే మ్యూజియం, గోదావరి పరివాహక ప్రాంతం ఇవన్నీ కూడా ఆహ్లాదమైన వాతావరణంలో ఉండటంతో సాయంత్రం వేళ అయితే సరదాగా గోదావరి గట్టుకు వెళదాం, సరదాగా ఆ పిచ్చుకలంక ప్రాంతంలో ఎంజాయ్ చేద్దామని కుటుంబ సభ్యులంతా కూడా తరలివచ్చి ఆ ప్రకృతి అందాలను కూడా ఆస్వాదిస్తారు. ఇక సెలవు రోజుల్లోని ఆదివారాలు అయితే ఇక చెప్పవసరం లేదు, రద్దీగా తయారైపోతుంది. దానికి తగ్గట్టే ఈ ప్రాంతంలో దొరికే ఏ సీజన్లో దొరికే ఆ సీజన్కు సంబంధించిన తినుబండారాలు కూడా అక్కడ ఎక్కువగా లభిస్తాయండి. అవన్నీ కూడా మీరు మీ టూరు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మీరు ఆస్వాదించవచ్చు. రాజమండ్రికి విమాన సౌకర్యం ఉంది, అలాగే ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాజమండ్రికి చేరుకుని అక్కడికి కడియబ్లాంక వెళ్ళవచ్చండి. ఖచ్చితంగా ఈసారి మీ టూర్ షెడ్యూల్లో రాజమండ్రికి సమీపంలోనే ఉన్న ఈ కడియబ్లాంక, కడియం ఈ నర్సరీలను అయితే ఖచ్చితంగా మీ టూర్ ప్రోగ్రాంలో ఏర్పాటు చేసుకోండి. ఇదండి ఈనాటి పర్యాటకం, మరి ఒక పర్యాటకంతో మీ ముందుంట సెలవు. మరి
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు, ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు, మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD/DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ట్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: OP కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు

చేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పివాళ్లకు ఫిల్లింగ్స్

0: పిపి పళ్లను తీసివేయట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయట, క్లిప్ ట్రీట్మెంట్ చేయట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Shit, love.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి జీర్ణాశయం పచ్చకమెర్లు మలబద్ధకం రక్తపు వాంతులు గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు
1: హెపటైటిస్ బి అండ్ సి టైప్ 2 మధుమేహం ఊబకాయం అధిక ట్రైగ్లిజరాయిడ్స్ మెటబాలిక్ సిండ్రోమ్ గ్యాస్ట్రో

0: సంబంధించిన అన్ని సమస్యలు చూడబడను.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడను.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడను. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ

0: MBBS, MS, MCH, Surgical Oncology, FA, MAS, Cancer Surgeon.
1: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: Hello guys, thanks for the lovely 2025 and 2023 is nothing less. You want to hear something new from Rajasthan, the 100 track? Here we go.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
4: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
4: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
5: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
5: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
5: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: స్వామి శరణమయ్యప్ప.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను.
3: నువ్వు
2: మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

ఎంతైనా జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జులై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమ్మీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్వెండోస్కోపీ, ఇవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: సెల్ 9989342009.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంజియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రెడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఖజానా కథ వింటారు. రండి రండి, ఇన్నాళ్ళకైనా మేము గుర్తుకొచ్చాం. ఆ మధ్య ఈ వీధిలోకి వచ్చి కూడా మా ఇంటికి రాలేదు. అంతేలేండి, ఎవరికైనా మేడల్లో మిద్దెల్లో ఉంటున్న వాళ్ళ దగ్గరకు వెళ్లాలనిపిస్తుంది, కానీ ఇలాంటి ఇరుకు కంపల్లో మొక్కుతున్న వాళ్ళని పరామర్శించాలని ఎందుకుంటుందిలేండి? అదేం కాదని మాట వరుసకంటారు, గాని మర్యాద మన్నన అన్నీ కూడా డబ్బున్న వాళ్ళకే దక్కుతాయి. ఈ సంగతి ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా తెలుస్తోంది. కాని ఇదిగో గుండ్రాయిలో కూర్చున్న మా మహానుభావుడికి మాత్రం అర్థం కాలేదు. నిన్న మొన్నటి వరకు రోడ్ల మీద చిత్తు కాగితాలు ఏరుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కార్లలో తిరుగుతుంటే, ఈయనేమో చేతగాని వ్యాపారం చేసి అప్పులకి ఇల్లు వాకిలి తెగమ్మి మమ్మల్ని ఇలా రోడ్డు మీద నిలబెట్టినట్టుగా చేశాడు. ఏం చేయకపోవటమేంటిలేండి, ఇంటడు చాకరీతోనే వళ్ళు హోనం చేసుకుని వండి వారుస్తుంటే మూడు పూటలా తినిపెడుతున్నాడు. ప్రస్తుతం అదే పని. అసలు తప్పంతా మా అమ్మ వాళ్ళదే. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కాదనుకుని ఈయన కట్టబెట్టి చేతులు దులిపేసుకున్నారు. నా కర్మానికి నన్ను వదిలేసి వాళ్లేమో పైకెళ్లిపోయి సుఖపడిపోయారు. ఏం చేస్తాం, నా తలరాత ఇలా తగలడింది. మా పక్కవాటలోని వనజాక్షి గారి వాక్ ప్రవాహం అలా సాగిపోతూనే ఉంది. వాళ్ళింటికి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరొచ్చినా స్వాగత వచనాలు ఆ ధోరణిలోనే ఉంటాయి. వాళ్ళకి మాకు కామన్గా ఉన్న వరండాలు, చిన్న పార్టిషన్ మాత్రమే ఉంది. అందుకే వరండాలో కూర్చుంటే వాళ్ళింట్లోని మాటలన్నీ వినబడుతుంటాయి. ఆ పైన ఆమె గొంతు కూడా చిన్నది కాదు. మరి కుర్చీలోంచి లేచి చదువుతున్న పేపర్ను చేతపుచ్చుకుని లోపలికి వచ్చి తలుపు వేసేసుకున్నాను. ఆవిడ సూటిపోటీ మాటలు వింటుంటే నాకే ఎలాగో ఉంటుంది. పాపం ఆయన ఎలా తట్టుకుంటున్నాడో అనిపిస్తుంది. ఆయన మాత్రం ఎప్పుడూ నోరెత్తి జవాబు చెప్పినట్లుగా వినిపించదు. ఈ ప్రపంచంతో సంబంధం తెంచేసుకున్నట్లుగా నిర్లిప్తంగా కూర్చునుంటాడు. ఆయనలా మారిపోయినందుకే ఆవిడ ఉక్రోషంతో చెలరేగిపోతుంటుందో, లేక ఆవిడ ధోరణి వల్లే ఆయనలా మారిపోయాడో అన్నది నాకు అంతుపట్టని విషయం. వ్యాపారంలో వచ్చిన నష్టానికి సొంత ఇంటిని అమ్మేసి అప్పులన్నీ తీర్చి మా పక్కవాటలోకి 3 నెలల క్రితం

మధ్యకు దిగారు వాళ్ళు. పిల్లలు వేరే ఊళ్ళో చదువుకుంటున్నారట. ఎవరైనా వచ్చినప్పుడే కాదు, రోజూ ఏదో ఒక సందర్భంలో ఆవిడ ఆయన్ను ఎత్తి పొడుస్తూనే ఉంటుంది. ఒకరోజు ఉండబట్టలేక మా సుగుణ ఒక మాట అంది, కాగుడుకో పేకాటకో ఆస్తుల్ని తగిలేసిన వాళ్ళని తప్పు పట్టొచ్చు, కానీ వ్యాపారంలో వచ్చిన నష్టానికి పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు, కావాలని చేసింది కాదుగా అని. అంతే ఆవిడ గయ్యమని లేచింది. ఏతరానివాడు ఒడ్డునే నిలబడాలి గాని తగుదునమ్మా అంటూ ఏట్లోకి గెంతడం ఎందుకు, మమ్మల్ని నిలువుగా ముంచడానికి కాకపోతే ఉద్యోగమే చేసుకుంటూ ఉండొచ్చుగా, చేతగాని వ్యాపారాల్లో చెయ్యి పెట్టమని ఎవరేచ్చారు. అంతేకాదు ఆ రోజంతా మాకు వినబడేట్లుగా ఒడ్డున నిశ్చింతంగా నిలబడి చూస్తున్న వాళ్ళకి ఏమర్థమవుతుంది, నిండా మునిగిన వాళ్ళ బాధ పాపం అంట పాపం అంటూ సరణగుతూనే ఉంది. అది నిజమేనేమో, ఒకరి బాధలు ఇంకొకరికి అర్థం కాకపోవచ్చు. ఇక అప్పటి నుండి ఆవిడ ఎదురుపడినప్పుడు ముక్తసరిగా పలకరించి ఊరుకోవటం, ఆవిడ చెప్పే కబుర్లను మారు మాట్లాడకుండా వినటం సుగుణ అలవాటు చేసుకుంది. పక్కింటాయన గురించి ఆలోచిస్తుంటే నాకు సడన్గా సత్యం గుర్తుకొచ్చాడు. చదువుకునే రోజుల్లో నాకున్న స్నేహితుల్లో వాడే ముఖ్యుడు. విఆర్ఎస్ తీసుకున్నాక వచ్చిన డబ్బుతో సొంత ఊరు వరంగల్లో కట్టించుకున్న ఇంటిని గృహప్రవేశం కాకుండానే అమ్మి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి వాడికి వచ్చింది. సత్యం సొంతంగా వ్యాపారం చేయలేదు కాని ఒక స్నేహితుడి వల్ల వాడికి అలాంటి దుస్థితి దాపురించింది. వరంగల్లో సత్యానికి బాగా తెలిసిన కృష్ణారావు తిరుపతి వెళ్ళి సెటిలై ఏవో వ్యాపారాలు చేసి బాగా సంపాదించాడు. ఆయనకు కోట్లలో ఖరీదు చేసి ఇళ్ల స్థలాలు, రెండు మూడు బిల్డింగులు అన్నీ ఉన్నాయి. ఆయన కొత్తగా ప్రారంభించిన ఇండస్ట్రీ నిర్మాణం ఇబ్బందులతో మధ్యలో ఆగిపోవడంతో వరంగల్ వచ్చి సత్యానికి తన సమస్యలు చెప్పుకుని ఎలాగైనా గట్టెక్కించాల్సిందేనని బాగా మొహమాట పెట్టాడు. వడ్డీ ఎంతైనా పర్వాలేదు, బ్యాంక్ లోన్ రాగానే 4-5 నెలల్లోపే తీర్చేస్తానని చెప్పడంతో సత్యం తన పరపతిని ఉపయోగించి తానే హామీగా ఉండి 4-5 దగ్గర అప్పుగా పెద్ద మొత్తం లక్షల్లో సమకూర్చాడు. సత్యానికి ఉద్యోగమే తప్ప వేరే ఆస్తిపాస్తులేం లేవు మరి. అతను చెప్పిన గడువు గడిచిపోయింది, రోజులు జరిగిపోయాయి. అతని ఇండస్ట్రీ పూర్తవటం ఏవో కారణాల వల్ల లాభానికి అమ్మేసుకోవడం కూడా జరిగిపోయింది. కానీ సత్యం బాకీ మాత్రం పూర్తిగా తీర్చలేదు. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా కొంత మాత్రమే ఇచ్చాడు. మాట ప్రకారం వడ్డీలతో సహా తీర్చడానికి సత్యం ఇంకొకరి దగ్గర తీసుకుని ఇంకొకరికి జమ చేస్తూ అలా అప్పులు చేయాల్సి వచ్చింది. ఏవో తాత్కాలిక ఇబ్బందులు వచ్చినా గాని కృష్ణారావు కోటీశ్వరుడే కాబట్టి తీర్చకపోతాడా అని సత్యం అనుకున్నాడు. కాని ఆ నమ్మకం బొమ్మైంది. ఆస్తుల్ని తనఖా పెట్టుకున్న వాళ్ల అప్పుల్ని తీర్చాడు గాని మాట నమ్మకం మీద తను హామీ ఉండి ఇప్పించిన సత్యానికి కృష్ణారావు మొహం చాటేశాడు. అతని కోసం తిరగటంలో ప్రయాణం ఖర్చులు పోను, బిల్లులు పెరిగాయి. సంవత్సరాలు గడుస్తుంటే వడ్డీతో కలిసి అప్పు పెరిగిపోవడంతో మాట పోగొట్టుకోవడం ఇష్టంలేక ఇంటిని అమ్మేసి అప్పులన్నీ తీర్చేశాడు. సత్యమే నాకు 4-5 నెలల క్రితం ఫోన్లో చెప్పాడు. ఆ తరువాత అద్దె తక్కువని ఊరికి దూరంగా ఉన్న కాలనీకి మారాడని సత్యం అడ్రస్ ఇంకొక స్నేహితుడు ఇచ్చాడు కాని ఫోన్ నెంబర్ తెలియదని చెప్పాడు. ఈరోజెందుకో సత్యం గుర్తుకొచ్చాడు. సత్యం భార్య వసుమతి నాకు బాగా తెలుసు, మంచి మనిషి, పరిస్థితులు సవ్యంగా ఉన్నప్పుడు బాగానే ఉండొచ్చు, ఒడిదుడుకులు ఏర్పడినప్పుడే ఎవరెలా ప్రవర్తిస్తారో తెలుస్తుంది. ఉద్యోగం చేసిన నాళ్ళు పొదుపు చేసిన డబ్బుతో కట్టుకున్న కొత్త ఇంటిని ఎవరూ ఫ్రెండ్ చేసిన మోసానికి అమ్ముకోవాల్సి వచ్చినందుకు వసుమతి కూడా సత్యాన్ని వనజాక్షిగారిలా నిత్యం సాధిస్తుంటుందా? అలా జరిగితే సత్యం లాంటి సున్నిత మనస్కుడు తట్టుకోగలడా? పక్కింటాయన్లా జీవచ్చవంలా మారిపోతాడా? మనసులో ఏదో ఆందోళన ప్రారంభమైంది. అప్పుల కోసం ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్న దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్న సత్యాన్ని చూసి రావాలని నాకెందుకు తోచలేదు? నన్ను నేనే నిందించుకున్నాను. ఏమిటి అంత దీర్ఘాలోచన అంటూ వంటగది నుంచి వచ్చిన సుగుణ అడిగింది. వనజాక్షి గారింటికి ఎవరో వచ్చినట్టున్నారుగా, ఆవిడ గొంతు పెద్దగా వినిపిస్తోంది. ఆయన చేసిన నిర్వాకమంటూ అందరికీ అలా చెప్పుకున్నందువల్ల

ఒరిగేదేమిటో నాకైతే అర్థం కాదు అంటూ నిట్టూర్చింది. సంపాదన లేని మగవాడిని ఆడవాళ్లు ఎంత హీనంగా చూస్తారో ఈవిడని చూశాకే తెలిసింది. నా మాటలకు సుగుణ నా వైపు ఉరుముతూ చూసింది. ఎవరో ఒకరు అలా ప్రవర్తించినంత మాత్రాన ఆడవాళ్ళనందరినీ ఒకే ఘాటన కట్టి అలా మాట్లాడొచ్చా? కట్నాల కోసం పెళ్లాల్ని కిరసనాయలు పోసి తగలిపెట్టిన మగవాళ్ల గురించిన వార్తల్ని చదివి మగవాళ్ళంతా అంతే అని నేనంటే మీకెలా ఉంటుంది? పాయింట్ తీసింది. మాటకు మాట అప్పచెప్పడంలో క్షణం కూడా ఆలస్యంచేయదు. నేనేదో మాట వరుస కనగాని అంత రాద్ధాంతం చెయ్యాలా అని నేననగాని దీన్ని రాద్ధాంతం చేయటం అంటారా అంటూ మొదలుపెట్టింది. మా వాదోపవాదాలు మరికాసేపు సాగాయి. కానీ ఫోన్ మోగటంతో ఫుల్ స్టాప్ పడింది. సుగుణ లేచి వెళ్ళి మాట్లాడింది. 4 నిమిషాల తర్వాత వచ్చి నా ఎదురుగా కూర్చుని దిగులుగా ముఖం పెట్టి చెప్పింది. కాకినాడలో అన్నయ్య వాళ్ళింటికి దగ్గర్లోనే వదిన దూరపు బంధువు సుదర్శనరావు గారుండేవాళ్లు. మీకు తెలుసుగా, ఆ మధ్య మనం వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళని భోజనానికి పిలిచాడు, గుర్తుందా? వాళ్ళకి ఊళ్ళో 2-3 చోట్ల పెద్ద పెద్దవి సూపర్ మార్కెట్లున్నాయి. బిజినెస్ బాగానే జరుగుతోందని అనుకునేవాళ్ళు. మరి పొరపాట్లు ఎలా జరిగాయో ఏమిటో. అప్పులు బాగా పెరిగిపోయాయట. ఆస్తంతా అప్పులుగే సరిపోతుంటే ఇక బతకడం దేనికనుకున్నాడు కాబోలు. మొన్న రాత్రి కూల్ డ్రింక్లో పురుగులు మందు కలిపి భార్యకి 2 కొడుకులకి ఇచ్చి తాను తాగేశాడట. ఇప్పుడు వాళ్ళందరూ హాస్పిటల్లో కొనవూపుడుతో ఉన్నారని, బతికి బయటపడటం కష్టమేనని అంటున్నారని వదిన చెబుతోంది. 2 రోజుల నుంచి వాళ్ళింట్లో అందరూ పెద్ద పెద్దగా అరుచుకోవడం వినిపించిందని ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చెప్పారట. నేను మనస్సులోనే ఉలిక్కిపడ్డాను. సత్యం, వాడు కూడా ఏదో ఒక బలహీన క్షణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోడు కదా. మనసులో మళ్ళీ ఆందోళన ప్రారంభమైంది. నేను 2 నెలల క్రితమే రిటైర్ అయ్యాను. పెద్ద అబ్బాయి చదువు పూర్తవగాని ఇక్కడే ఉద్యోగం వచ్చింది. 2వ వాడి చదువు కూడా ఈ సంవత్సరంతోటే పూర్తవుతుంది. సమస్యలేమీ లేకుండా నేను సెటిల్ అయినట్టే. ఒక ఫ్లాట్ తీసుకున్నాను. దానికి వుడ్వర్క్ చేయించే పనులు ఈ 2 నెలలుగా బిజీగా ఉండటం వలనే సత్యం దగ్గరకు వెళ్ళి రావాలనే ఆలోచన రాలేదు. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడైనా వెళ్ళి రావాలి. నాకు బ్యాంకులో బ్యాలెన్స్ పర్వాలేదు, బాగానే ఉంది. సత్యం పిల్లలిద్దరి చదువులు ఇంకా పూర్తి కాలేదు. చదువులకైనా సత్యం ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా నేను ఇవ్వగలనని చెప్పాలి. ఏంటలా మళ్ళీ ఆలోచనలో పడిపోయారు? సుగుణ మాటలకు తెప్పరిల్లి సత్యం గురించి, ఏమిటో ఈ రోజంతా వాడి గురించిన ఆలోచనలే అన్నాను. ఒకసారి ఇల్లు చూసిస్తే బాగుంటుంది. వచ్చే నెలలో గృహప్రవేశానికి స్వయంగా పిలిచినట్టు ఉంటుంది. డబ్బు కూడా అవసరమేమో, కనుక్కోండి అంది సుగుణ. నా మనసులోని మాటల్ని తను కూడా చెప్పేసరికి నాకు ఆనందంగా అనిపించింది. ఆలస్యం చేయకుండా మర్నాడు ఉదయమే బయలుదేరాను. శ్రోతలు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఖజానా కథ విన్నారు. దీని తర్వాత భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి

0: ఒంటి గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము

అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్

0: చాయిస్. పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినానే. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: స్వామి శరణమయ్యప్ప పల్లి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జులై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు 9 గంటల నుండి 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MDDM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ B & C, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక

0: గ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపి కన్సల్టేషన్ ఉచితం.
2: రక్త పరీక్షలలో, సిటీ స్కానింగ్ లో, ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.

0: ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ಬರ್ಬಾದೆ ಐನೋನ್ರ ನನ್ನ ಬೇಕು ತವಾ.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: Hello guys, thanks for the lovely 2025 and 2023 is nothing less. You want to hear something new from me? Let us start the 100 track. Here we go.

ఎన్ని సార్ చేస్తారు?

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషయం 90.4 విత్ మీ అర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
0: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. నిద్ర మాత్రల పట్ల కొన్ని అపోహలు, అవాస్తవాలు, భయాలు అలుముకొని ఉన్నాయి. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వైద్యుల పర్యవేక్షణలో వాడుకుంటే నిద్ర మాత్రలతో ప్రయోజనాలను పొందే వీలుంది. అయితే అన్ని ప్రయత్నాలు విఫలమై చివరి ప్రత్యామ్నాయంగానే వీటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. నిండైన ఆరోగ్యానికి కంటి నిండా నిద్ర అవసరం. కానీ ఒత్తిళ్లు, ఆందోళనలు, మానసిక సమస్యలు నిద్రను దూరం చేసి ఆరోగ్యాన్ని కుదేలు చేస్తుంటాయి. ఇలాంటప్పుడు అంతిమ ప్రత్యామ్నాయంగా నిద్ర మార్తల మీద ఆధారపడక తప్పదు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించి వాళ్ళు సూచించినంతకాలం సూచించిన మోతాదుల్లో మాత్రలను వాడుకోవచ్చు. అయితే అంతకంటే ముందు ఈ మాత్రల ఆవశ్యకత గురించి కూడా తెలుసుకోవాలి. తీవ్రమైన నిద్రలేమి అంటే రోజుల తరబడి నిద్ర పట్టకపోవడం, ఫలితంగా దైనందిన జీవితం, జీవనశైలి దెబ్బతింటున్నప్పుడు వైద్యులను సంప్రదించి పరిస్థితినైతే వివరించాలండి. కొందరు పడక మీదకు చేరుకోగానే నిద్రలోకి జారుకోలేరు. ఇంకొందరికి పడుకోగానే నిద్ర పట్టినా తరచూ మెలకువ అయిపోతూ ఉంటుంది. ఇంకొందరికి తడవలు తడవలుగా నిద్ర పడుతూ ఉంటుంది. ఈ లక్షణాలన్నింటినీ వైద్యులకు స్పష్టంగా వివరించాలి. అలాగే నిద్ర పట్టకపోవడానికి కూడా పలు రకాల కారణాలు ఉంటాయి. కొందరిలో తీవ్ర ఒత్తిడి, ఆందోళనలు ఉంటాయి. గుండెదడ, చెమటలు పట్టడం, గాబరా లాంటి లక్షణాల కారణంగా నిద్ర సమస్య వేధిస్తున్నప్పుడు యాంగ్జైటీ డిజార్డర్ చికిత్సలో భాగంగా వ్యతిరేక ఆలోచనలతో నిద్రకు దూరమయ్యే మానసిక కుంగుబాటు చికిత్సలో భాగంగా కూడా వైద్యులు నిద్ర మాత్రలను సూచిస్తూ ఉంటారు. అలాగే పలు రకాల మానసిక రుగ్మతల్లో ఇతర మందులతో పాటు నిద్ర మాత్రలను కూడా సూచిస్తారు. కేవలం నిద్ర లక్ష్యంగా కాకుండా ఒత్తిడి, ఆందోళనలను వదిలించడం ద్వారా నిద్రకు దోహదపడే పరోక్ష మందులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. కుంగుబాటు ప్రభావాన్ని తగ్గించేలా మెదడులోని సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచే మందుతో సానుకూల స్వభావాన్ని పెంచడం ద్వారా కూడా నిద్ర పట్టేలా చేయొచ్చు. అలాగే యాంటీ డిప్రెసెంట్ మందులు కూడా కొంత మత్తుని కలిగిస్తాయి. అవి నిద్ర మాత్రలు కాకపోయినా కొంత మేరకు నిద్రకు దోహదపడతాయి. అలాగే కాంబినేషన్ మందులు కూడా అందుబాటులో ఉన్నాయండి. తాజాగా దుష్ప్రభావాలు తక్కువగా, సత్ఫలితాలు ఎక్కువగా ఉండే సురక్షితమైన నిద్ర మాత్రలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. నిద్ర తగ్గితే రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం, హృద్రోగాలు లాంటి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి. కాబట్టి కంటి నిండా నిద్ర దూరమైనప్పుడు నిద్ర మాత్రలను వాడుకోవచ్చు.

అలాగని దీర్ఘకాలిక రుగ్మతులున్న వాళ్ళందరూ తప్పనిసరిగా నిద్ర మాత్రలు వాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒత్తిడి ఆందోళనల కారణంగా మధుమేహం అదుపులోకి రానప్పుడు వాటి వల్ల నిద్ర పట్టని పరిస్థితి తలెత్తి మధుమేహం మరింత పెరిగే ప్రమాదం ఉన్నప్పుడు నిద్ర మాత్రలు వాడుకోవచ్చు. నెలల తరబడి నిద్ర మాత్రలు వాడుకున్నప్పుడు మాత్ర వేసుకునిదే నిద్ర పట్టని పరిస్థితి తలెత్తవచ్చు. ఈ సమస్య తలెత్తినప్పుడు వైద్యుల దృష్టికి అయితే తీసుకెళ్లాలండి. క్రమేపీ మోతాదును తగ్గించుకుంటూ నిద్ర మాత్రల అవసరం లేకుండా నిద్ర పట్టే స్థితికి చేరుకోవచ్చు. అలాగే నిద్ర మాత్రలు మానుకోవాలని అనుకుంటున్న వాళ్ళు వైద్యుల సలహా తీసుకోకుండా అకస్మాత్తుగా వాటిని ఆపేయడం కూడా సరికాదు. నిజానికి క్రమం తప్పక వైద్యుల్ని కలుస్తూ నిద్ర మాత్రల మోతాదులు కాల పరిమితుల గురించి చర్చిస్తూ అవసరమైనంత కాలమే వాటిని వాడుకోవాలి. నిద్ర మాత్రలు మానుకునే దశలో విత్ డ్రాయల్ సింప్టమ్స్ కనిపిస్తాయి. నిద్రపడుతూ మెలకు అవుతూ కొంత ఇబ్బందికి లోనై కంగారు పడకుండా నిద్రపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే పరిస్థితి గాడిలో పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కంటి నిండా నిద్రకు దోహదపడే ఇతరత్ర ప్రత్యామ్నాయాలన్నింటినీ ప్రయత్నించి అంతిమంగా ఈ మాత్రలను తాత్కాలిక పరిష్కారంగా ఎంచుకోవాలి. అలసటకు లోనైన శరీరం తప్పక విశ్రాంతిని కోరుకుంటుంది. అలాగే రోజువారీ ఒత్తిళ్లు ఆందోళనలను వదిలించుకోవడానికి కూడా శారీరక శ్రమ ఉపయోగపడుతుంది. కాబట్టి నిద్ర సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరూ నడకలాంటి తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవచ్చు. అలాగే ధ్యానం యోగాలతో మానసిక ఒత్తిడి తొలగి కంటి నిండా నిద్రపడుతుంది. నిద్రకు ఆటంకం కలిగించే అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని కూడా పాటించాలి. అలాగే ఇతరత్ర రుగ్మతల ఫలితంగా నిద్రాభంగం కలుగుతున్నప్పుడు వాటిని కూడా చికిత్సతో సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయాలండి. ఎక్కువ మోతాదులతో కూడిన నిద్ర మార్తలను దీర్ఘకాలం వాడుకున్నప్పుడు కొంతమేరకు దుష్ప్రభావాలను భరించవలసి ఉంటుంది. కాబట్టి కొన్ని వారాలు నెలల పాటు వాడుకున్న తర్వాత మోతాదును తగ్గిస్తూ నిద్ర మార్తల మీద ఆధారపడే పరిస్థితిని వైద్యులు సరిదిద్దుతూ ఉంటారు. సాధారణంగా నిద్ర మార్తలతో ప్రారంభంలో తేలికపాటి నిస్సత్తువ నిద్రమత్తు లాంటివి పగటిపూట వేధిస్తూ ఉంటాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కివి, డ్రాగన్, స్టార్, ఫ్యాషన్ ఫ్రూట్స్, బ్లూబెర్రీ, అవకాడో, ఒకప్పుడు ఈ పండ్లన్నీ విదేశాలకే పరిమితం. కానీ ఇవన్నీ ఇప్పుడు మన దేశంలో కూడా విరివిగా పండుతూ అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. అయితే మన పండ్లలో లేని పోషకాలు ఈ పండ్లలో ఉంటాయా? వీటిని తినడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయా? అంటే చక్కెర మోతాదులు తక్కువగా ఉండటం, కొత్త తరం ఈ విదేశీ వంగడాల పట్ల మక్కువ కనబరుస్తూ ఉండటం వల్ల రెస్టారెంట్లలో స్మూదీలు, పండ్ల రసాలు, ఐస్ క్రీంలో వీటి వాడకం పెరిగింది. దేశీయ పండ్లతో పోలిస్తే ఈ విదేశీ పండ్ల ఖరీదు కూడా కాస్త ఎక్కువే. అయినా పోషకాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో వీటి మీద ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ పండ్లు ఖచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటన్నిటిలో పోషకాలు సమృద్ధిగానే ఉంటాయి. అయితే మన పండ్లలో దొరకని పోషకాలు వీటిలో దొరుకుతాయా అని అనుకోవడం అపోహ మాత్రమే. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు మన పండ్లలో కూడా ఉంటాయండి. డ్రాగన్ లిచీలో సి విటమిన్ తో పాటు కాపర్, పొటాషియం మొదలైన పోషకాలన్నీ ఉంటాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి శరీర దారుఢ్యం మీద దృష్టి పెట్టే వాళ్ళు అవకాడో శాండ్విచ్, స్ప్రెడ్లను ఎంచుకుంటూ ఉంటారు. కీటో డైట్ అనుసరించే వారు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు. డ్రాగన్, రాంబూటన్, స్టార్ ఫ్రూట్స్ లో చక్కెరలు తక్కువ కాబట్టి మధుమేహులు ఈ పండ్లను ఎంచుకుంటూ ఉంటారు. బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, క్యాన్సర్ ను నివారించే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండ్లను విరివిగా తింటున్నారు. ఫ్యాషన్ ఫ్రూట్ లో కూడా రోగ నిరోధక శక్తిని పెంచే కారకాలుంటాయి. దీంట్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుందండి. కాబట్టి డిజర్ట్స్ లో, కాక్టైల్స్ లో కలుపుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ పండ్లన్నింటినీ మన దేశంలోని చల్లని ప్రదేశాల్లో పండించడం అయితే మొదలు పెట్టారు. విదేశీ పండ్లను తినాలనుకోవడం తప్పు కాదు. వాటిలోని పోషకాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకున్నది కూడా మంచి ఆలోచనే. అయితే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి వాటినే తినవలసిన అవసరం కూడా లేదు. నిజానికి విదేశీ పండ్లలో దొరికే పోషకాలన్నీ మన పండ్లలో కూడా దొరుకుతాయి. ఆ పండ్లకు సాటి రాగలిగే దేశీయ పండ్లన్నీ మనకు ముందు నుంచే ఉన్నాయి. ఆయా ఋతువుల్లో పండే పండ్లని ఆయా కాలాల్లో మన ఆరోగ్యానికి రక్షణ కల్పించే పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఉదాహరణకు చలికాలంలో లిచీతో సమానంగా రేగు పండ్లు కూడా దొరుకుతాయి. డ్రాగన్ లో కంటే నేల ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా దొరుకుతుంది. సీమ చింతకాయల్లో ఎక్కువ పీచు, విటమిన్ సి ఉంటాయి. స్టార్ ఫ్రూట్, బ్లూబెర్రీస్ కు బదులుగా పసుపు రంగు ఉసిరిలో వాక్కాయి, జామకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది. అవకాడో బదులు అరటి పండ్లు కూడా తినచ్చు. డ్రాగన్ ఫ్రూట్లకు బదులుగా జామ పండ్లు తినచ్చు. తాటి ముంజులకు, రాంబటూన్ కు అంతగా వ్యత్యాసమే ఉండదు. రెండింటిలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే గుణాలుంటాయి. రెండింటిలో నీటి శాతం ఎక్కువ. కాబట్టి వీటిలో ఏ పండును తిన్నా